కూర్చొని కాఫీ సిప్ చేసేలోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ శంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: అమ్మా, Saturday movie?
4: Mm-mm. Manabadi class.
7: Mama, old MacDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
7: Uppu kappu rambu.
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ సోహో స్టెప్స్ ఇన్ 1.

0: in one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

కన్ను కొట్టి చూసానంట, మనసు మీటి వెళ్ళనంట, హావు కన్ను కొట్టి చూసానంట సుందరి, మనసు మీటి వెళ్ళ

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రాణగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిగా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
10: ఇంకా వేరు చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
12: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
13: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Hello, dinner plans enti? Group lo em support chesalaru?
14: What a dare, completely exhausted. Dinner plans enti?
10: Nene em undaledi ee roju dinner ki. Dinner plans enti?
11: Every time okate question, dinner plans enti? Answer matram chala simple. Madeira and masala, simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and Masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు కన్నడ లేని బ్రహ్మాండమైన నృత్యాలు అభినేతో అద్భుతమైన నటీనటు

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: స్కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Istinamma vayanam puchukunti vayanam. Ee shravana masamlo mee radio surabhi meeku andistundi kotta sambaralu. Maa surabhi lakshmulu mee intiki raavalanukuntunnaru. మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् VVF Agtech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం.
1: రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
9: నేను మీ ఆర్జే భార్గవి.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
11: నేను మీ శ్రీనివాస అవసరాల.
12: దిస్ ఇస్ కోటి.
13: దిస్ ఇస్ హరిశంకర్.
12: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి,
2: రేడియో సురభి,
13: రేడియో సురభి,
2: రేడియో సురభి, రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరలీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: ஆகட்டுக்குண்டாம் ஓ பட்டு படுத்தாம் ரேடியோ சிறபி
0: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
6: రేడియో సురభి.
2: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
1: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: skills, calibration knowledge though, neeku best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సుర్భి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సుర్భి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. मल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: Mix.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగునేస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: తరిగిన వస్తే హేమంతంలో దిత్త తిరిగిదా
1: నీకుంటే గుప్పిండు విప్పాలిదే ప్రేమ సందేన రేఖాదిదే
0: మంత్రాలు తంత్రాలు మానాలిదే ప్రేమ సూత్రాల కా

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Kodi rupayala kosam mee aakhari prasna. Ready?
5: Yes sir.
4: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
4: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్.
13: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానే. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి.

0: back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggara nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణుమంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: Tiring workover ski, workate solution. Radio Surabhi, Americano Telugu Nestam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Skills, calibration, knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan cheptundi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we move. Still, మన మనసులో పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com. Contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

రేడియో సురభి 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me nestam Radio Surabhi.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
12: నేను మీ ఆర్జే భార్గవి.
13: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
14: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
15: దిస్ ఇస్ కోటి.
16: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
12: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
21: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3. जो डर गया।

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ka-chung, boom, ba, ka-chung, boom, boom, ba, ka-chung.
1: Ma Brahma Devudu, kompa munchi navuru, yanta goppa sogasuru, yada dashi navuru. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరెట్టివు ఇలా బొమ్మ చేసివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

0: calibration knowledge, though, neeko best experience on Vistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: నల్లంచు తెల్ల చీరా.
7: హాయ్ గైస్, ఇది హరి శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
0: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Hero's.com. Perfect for dine-in, takeaway or full service catering.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me next on Radio Surabhi.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ హాఫీ ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ తాలి బిస్బెల్లవా చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా విత్ చమికావా పరాటా.
11: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com. perfect for dine-in, takeaway or full service catering.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
5: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W,

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me next time, Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విత్ చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: నల్లంచు తెల్ల చీరా.
11: హాయ్ గైస్, ఇది హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
12: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విత్ చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్.
1: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
7: Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, history quality to meeku marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
12: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avva

0: skills, calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, దిస్ వెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అని కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
0: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality to meeku marinta cherukapotham. Keep listening, we next on Radio Surabhi.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: skills, calibration knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chapan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, bisbella ba, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus stem, aamki paneer tikka, which yummy kava parata. Huh?
2: Hindu rog, and yepino, and specials matram adina.
1: Inka onne, chapmantara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante.
3: Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious, and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality tho meeku marinta cheru kaabothundi. Keep listening, me nestam Radio Surabhi.
10: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసిబెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: నల్లంచు తెల్లారా.
13: హై గైస్, దిస్ ఇస్ హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువ కావటం. కీప్ లిస్నింగ్ మీ నేస్తాం రేడియో సురభి.
14: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
15: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు, దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసిబెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B texas.com, perfect for dining, take away or full service catering.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
8: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
15: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cherukapothundi. Keep listening to me next on Radio Surabhi.
14: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
15: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyadam దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా ఏంది స్పెషల్?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Palimari Farms. Visit vvfactech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: చెప్పండి సార్, వాట్ యూ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సేమ్ ఆకి పన్నీర్ టిక్కా, పిచ్చని కవా పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
5: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
6: Gata 24 ghenda nunchi India Bazaar manandar ki kawalsina vastul anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar manandar ki kawalsina vastul anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ యోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమికావా పరాటా.
5: ఏంది బ్రో, అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
7: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Hi, name is Arti Patnaik. America lo motta modati 24/7 radio. Radio Surabhi ani oka kotta frequency tho osnaru, ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck, Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విత్ చమి కబాబ్, పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్.
6: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
9: Istinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Istinamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్.

Yes, they're Dhanathan Avinash Tho, DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 Shifri, Dallas number one radio station and the Telugu radio station of Dallas. Mari time lo champe sabe nannu antu manchi paata annu dantho paatu light ga gnana bodha kuda poddani start chestu kavatti ee roju satya vakyam enti anante or most important fact enti anante వీలైనంత వరకు కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. నిజంగా చాలా ఎక్కువ పని ఉందంటే వీలైనంత వరకు కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ అంతే బాటమ్ రోజు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను ఏ పని చేసినా సరే కొంచెం అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ గా ఇంకా టు పుట్ ఇట్ ఇన్ రైట్ వే ప్రాపర్ గా రిలాక్స్ అయితే ప్రాపర్ గా పనిని ఇంకా ఫాస్ట్ గా చేయగలుగుతున్నాను. అంటే 2 గంటలు కాస్త పక్క వచ్చాం అనుకోండి, 2 గంటలు కూడా పని ఏమైపోతుంది, ఏం జరుగుతుంది, కరెక్ట్గా చేస్తున్నారా, ఇది చేస్తున్నారా, ఇది చేస్తున్నారా అని అలా టెన్షన్ పడుతూనే వచ్చామని అనుకోండి, ఆ చేసే హాఫ్ అన్ అవర్ పని కూడా మళ్లీ కనెక్ట్ అయినప్పుడు సరిగ్గా చేయడం. అదే ఆ 2 గంటలు కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయితే ఇన్ఫాక్ట్ 2 గంటల పని ఉన్నా కూడా హాఫ్ అన్ అవర్ లోనే కంప్లీట్ చేయగలం. ఓకే, సో ఇదో సత్యవాక్యం ఏంటంటే మంచిగా రిలాక్స్ అవ్వండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఏ పని చేయాలనుకుని ఇంకా బాగా చేయడానికి వీలు అవుతుంది. ఇవన్నీ తెలిసినవే కానీ గుర్తు చేసే కార్నర్ అనుకోండి అంతే. ఓకే, ఇప్పుడైతే మాత్రం కొంచెం నా స్టైల్లోనే ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, జనరల్లీ స్లో సాంగ్స్, బట్ ఈరోజు కొంచెం ఎనర్జీ ఇచ్చే సాంగ్ స్టార్ట్ చేసి అలా మెల్లగా స్లో సాంగ్స్ వెళ్దాం. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ట్రాక్స్, నా మైండ్ లో ఎప్పుడు ఉండేది, అలా నన్ను ముందు తీసుకెళ్లేది, పరుగులు పెట్టించేది. ఇది కాదు, ఇది కాదు కాదు, వేరేది వేరేది.

0: ఎస్, అసలు బ్యూటిఫుల్. కొన్నిసార్లు మనం ఆ రష్ ఉంటుంది చూసారా, టు మేక్ థింగ్స్ హ్యాపెన్ ఆ రష్ ఉండాలి. కొన్నిసార్లు లైఫ్ లో మ్యాజిక్ కావాలనుకున్నప్పుడు ఓపిక కూడా ఉండాలి అన్నదానికి ఎగ్జాంపుల్ ఈ పాట. ఓకే, సో మణరత్నం గారు, కేఆర్ రెహమాన్ గారు, ఎప్పుడైనా మ్యూజిక్ సెట్ కు సంబంధించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు హౌ డస్ హీ యాక్చువల్లీ అప్రోచ్ అ సాంగ్ అని కేఆర్ రెహమాన్ గారు అడిగారు. అడిగితే కేఆర్ రెహమాన్ గారు టోల్డ్, అంటే ఒక పాటకి ఒక మ్యాజిక్ కావాలి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి, ఒక బ్యూటీ, అంటే గుర్తుండిపోయే పాటను తయారు చేయాలని వాట్ ఎవర్ థాట్ ప్రాసెస్. సో కొన్నిసార్లు ఆ కావాల్సిన మ్యాజిక్ వచ్చేంత వరకు హీ యాక్చువల్లీ స్టాప్ షూటింగ్ దట్ సాంగ్. అది సో వెన్ ద క్రియేటర్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ టు మ్యూజిక్ డైరెక్టర్, ఆబ్వియస్లీ బెస్ట్ ఇవ్వాలనిపిస్తుంది, దాని మీద ఎక్కువ ఇంకా పనిచేయాలనిపిస్తుంది. సో ఇన్ దాట్ వే డెఫినెట్లీ మణరత్నం గివ్స్ మీ దట్ స్పేస్ అండ్ వీ హ్యావ్ దట్ లగ్జరీ టు క్రియేట్ దట్ మ్యాజిక్. సో ఆ టైం ఇస్తే మ్యాజిక్ లో ఆటోమేటిక్ గా వస్తాయి. కొంతమంది టైం ఇవ్వరు అని చెప్పాడు అది. సో మన లైఫ్ లో కూడా ఏదైనా మ్యాజిక్ కావాలి అంటే టైం ఇవ్వాలి, పేషెన్స్, సబర్ కర్. సో కొన్నిసార్లు ఆ సబర్ కర్లేము, కర్లేక ఏం చేస్తామంటే చాలా టెన్షన్ పెట్టేసి అందరినీ ఇబ్బంది పెడేస్తాం అన్నమాట. సో మనం ఇబ్బంది పడద్దు, ఇంకొన్ని మంది పెట్టద్దు అంటూ మ్యాజిక్ కావాలి అంటే వెయిట్ చేయాలని గుర్తు చేస్తూ ఒక మంచి పాట వేస్తున్నా కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ విత్ మీ డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ 4G తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఎస్, నేను చెప్పేది కష్టమేనండి మాస్టర్.
1: మీకు నచ్చిన రంగు
0: తెలుపు.
1: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది
0: చిరునవ్వు.
1: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
0: డాన్స్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: India vellalem ara nenu ippudu India endukura
6: monnattu unchi okate panti nupira India kelli treatment cheyinchukovalsinde.
0: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu, they have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
7: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes unnaru only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. And sounds like home. So for example, tagline atla marchipothadu gurthu cheyal anamata. Anyways, aa vishayalni pakkam velthe ee madhya kalamlo, when was the last time meer nijangane phone lanni pakkam petti conversation ni conversation laaga enjoy chesaru? When was the last time ante నిజంగానే ఈ కాన్వర్సేషన్ లానే విన్నస లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ అని చెప్పి నేను ట్రై చేశాను. మా మమ్మీ తిన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం తెలియకుండా ఫోన్ తీసి రీల్స్ చూస్తున్నాను అనమాట. సో ఒక పాయింట్ తర్వాత తన కూడా అది ఒక సైన్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ గా చూసి తను కూడా మాట్లాడడం తగ్గించింది. సడన్లీ ఫెల్ట్ లైక్ విన్నస లాస్ట్ టైం యాక్చువల్లీ స్పోకర్ ప్రాపర్ ఇన్ ద మూమెంట్ ఉంది అని చెప్పి ఫోన్ అనేది పక్కన పెట్టేసి ఐ జస్ట్ వాంటెడ్ టు ఫోకస్ ఇన్ ద మూమెంట్ టాక్ టు దట్. ఓకే, సో తను కూడా అలాగే రీల్స్ ఎక్కువ చూస్తా అని చెప్పి ఈరోజు మార్నింగ్ అంటే మనం మార్నింగ్ ఒక బుక్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాం. సో బై ద టైమ్ ఐ యాక్చువల్లీ రిటర్న్, షీ యాక్చువల్లీ ఫినిష్ ద 200 pages ఆఫ్ బుక్. 200 pages ఆఫ్ బుక్ నేను షాక్. 200 pages బుక్ ఒకవేళ కంప్లీట్ చేస్తావన్నా? కంప్లీట్ చేస్తా. నేను చిన్నప్పుడు నవల్స్ కూడా చదివేదాన్ని, తెలియదేమో అని అందనమాట. ఐ వాజ్ షాక్ అంటే లిటరల్లీ, అంటే మా అమ్మ గురించి నాకు అన్నీ తెలుసు అన్న ఫీలింగ్ నేను ఉంటాను కదా. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మా అమ్మ నిజంగా నవల్స్ పాయింట్ ఆఫ్ టైం చదివేదన్న విషయం నాకు తెలియదు. షీ టోల్డ్, ఒకప్పుడు ఎత్తని పోలీసులు వచ్చినారని నవల్స్ అన్ని చదివేదాన్ని, అన్ని కంప్లీట్ చేసేదాన్ని, స్వాతి మ్యాగజైన్ లో వచ్చే చాలా మటుకు ఆర్టికల్స్ అన్ని ప్రాపర్ మిస్ అవ్వడం చదివేదాన్ని, ఇలా రీడింగ్ హ్యాబిట్ నాకు ఎప్పటి నుంచి ఉందా అన్నమాట. ఫస్ట్ ఇవన్నీ ఇలాంటి విషయాలు తెలియాలంటే మనం ఇన్ ద మూమెంట్ ఉండాలి, మాట్లాడలేదు, మనిషితో ఓపెన్ గా అన్ని డిస్కస్ చేయాలి కదా. టైం ఇవ్వకపోతే మ్యాజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక నేను చెప్పినట్టు సో మేబీ దట్ వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఎస్టర్డే వాస్ అండ్ ఐ వాంట్ టు ఫాలో టుడే ఆల్సో. ఎవరితో మాట్లాడినా వీలైనంత వరకు ఇన్ ద కాన్వర్సేషన్ ఉంటూ ఆ కాన్వర్సేషన్ ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ పాటికి ఈ విషయాన్ని ఎవరో రీల్స్ చూస్తూ ఒక్కసారిగా కలెక్ట్ చూసి వీడేంటి నా గురించి మాట్లాడుతున్నాడా అని మీరు అనుకుంటే కనుక రిలేట్ అయితే కనుక వెన్వస్ లాస్ట్ టైం నిజంగానే ఫోన్లన్నీ పక్కన పెట్టి ఐ హ్యాడ్ అ హార్ట్ ఫుల్ కాన్వర్సేషన్. అవి చాలా పక్క విషయాలు తెలిసాయి నాకు. అండ్ మీరు లాస్ట్ టైం ఇప్పుడు అట్లా యూనో యూ ఎంజాయిడ్ సంథింగ్ వరకు లెట్ మీ నో. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇప్పుడైతే మాత్రం ట్రాక్స్ బై మణిశంకర్ గారు ఫ్రమ్ ద మూవీ అప్పుడు కమింగ్ ఓకే.

ఒకసారి గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకోండి, షుగర్ స్పైక్స్ అయినా పెరిగాయా ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోండి. లైట్ గా ఇప్పుడే ఇప్పుడే అర్జెంట్ గా మీ దగ్గర అయినా మీటర్ ఉంటే గనక ఇప్పుడే ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే ఏం లేదు, శ్రేయా ఘోషల్ గారి అంత తీయని గొంతు మనం విన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు కూడా కొంచెం షుగర్ స్పైక్ అవుతుంది కదా అని చెప్పి ఇంకెప్పుడు చెప్పలేకే ఇండియా వచ్చి మరి కూడా అని అనుకుంటూ ఉంటారు. ఎనీవేస్ రేడియో సిరిపి 107.93 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ ఈ టైంలో ఒక ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాం. అసలే ఓ పక్కదేమో ఎక్సెసివ్ హీటు అది హ్యాండిల్ చేయడానికి కారులో వెళ్తున్నాడు బయటికి జాగ్రత్తగా చూసుకోవటాలు, అండ్లో మన రికార్డ్ టెంపరేచర్ నమోదైనప్పుడు చుక్కలు కనబడ్డాలు, అండ్ ఇవన్నీ పక్కన పెడితే మనం రెయిన్ ఫారెస్ట్ లో ఉండాల్సిన యానిమల్స్ ఎక్కడో మన డాలస్ సెంటర్ లో దొరకటాలు, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అబ్బా సిచ్యువేషన్ అసలు కంట్రోల్ లోకి వస్తే బాగుంటుందని అనుకుంటామా? ఈ గ్యాప్ లో మళ్ళీ నార్త్ టెక్సస్ సైడ్ ఎక్కడో ఫారెస్ట్ ఫైర్, ఓకే, అది ఆపడానికి మళ్ళీ హెలికాప్టర్లు వ్యాన్లు వాటర్లు హడావిడి నానా రచ్చా రంబోల. మనం అనుకుంటుండం అంటే గ్లోబల్ వార్మింగ్ కదా, వచ్చే టెంపరేచర్ ఎక్కువైతే తేడా ఉంటుంది ఏముంటుంది అని చెప్పి. అంటే మనం నిజంగా కొన్నిసార్లు ప్రశాంతంగా ఇంట్లో ఉందాం అనుకున్నా క్లైమేట్ కనుక ఆడుకుందని డిసైడ్ అయితే మాత్రం చుక్కలు కనబడతాయి అని అప్పుడప్పుడు మనకు ప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి దానికి బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏముంటుంది అనుకుంటాం, కానీ ఎవ్రీ కాల్ ఎవ్రీ టైమ్ యూ స్విచ్ ఆఫ్ ద లైట్స్, ఎవ్రీ టైమ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్, ఎవ్రీ టైమ్ యూ టేక్ మేక్ అ సస్టైనబుల్ చాయిస్, ఎక్కడో అది సైకిల్ ఎఫెక్ట్ అవ్వకుండా అది కాపాడుతుంది ఆపుతుంది అని మాత్రం బలంగా నమ్మను. మనం లేదు అని అంటే ఎక్కడో ఆకు ఆకు రాసుకుంటే ఫారెస్ట్ ఫైర్ వచ్చేయడం ఏంటి, అది వంట అవడం ఏంటి, దాన్ని కాపాడడానికి జనరల్ వెళ్ళడం ఏంటి కదా, అది సంగతి. అందుకే సినిమాలో చూడడానికి పుష్ప అనే బాగుంటుంది సార్, కానీ ఫాలో అవ్వాలంటే జనతా గ్యారేజ్ జూనియర్ ఎన్టీఆర్ లోనే ఉండాలి సార్. ఏంటి ఏంటంటారు పుష్ప నుంచి మంచి పాట వస్తుంది, దాని తర్వాత ప్రణామం సాంగ్ కమింగ్ ఫ్రమ్ మీకు తెలుసు. దేవనాథన్ అవినాష్ డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సర్వి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్.

pé, gurubu. కన్నుడు చేసే మేలు తమ్ముడు కూడా చెయ్యడు, బుద్ధుడు చెప్తే పాఠం బుద్ధుడు కూడా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

Yes, beautiful track విన్నాం. హోయినా హోయినా అంటే ఇన్ఫాక్ట్ మంచి డ్రైవ్ చేస్తున్నప్పుడు హోయినా హోయినా అంటే ఇలాంటి సాంగ్ ఒకటి వింటే డ్రైవ్ ఇంకా బాగుంటుంది. వచ్చా ఎవరు చెప్పారు నీకు చెప్పడం ఏంటండి అలాంటి ఫీలింగ్ వస్తుందేమో అని చెప్పి నాకు అలాంటి ఫీలింగ్స్. ఓకే సార్, ఓకే. ప్రస్తుతానికి డాలస్ ట్రాఫిక్ ఎక్కడుందో లుక్ చేసేద్దాం. అండ్ ఎక్కడా లేదు, ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. సో వీక్ వైబ్ ఈజ్ లైక్ క్రిస్టల్ క్లియర్, మామూలు క్రిస్టల్ క్లియర్ కాదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆర్ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి I-35 ఈస్ట్ వైపు వెళ్తుంటే కనుక స్ట్రెచ్ స్ట్రెచ్ ఎస్పెషల్లీ FWHOV మొత్తం స్ట్రెచ్ స్ట్రెచ్ అంతా మామూలు ట్రాఫిక్ లేదు, జామ్ ప్యాక్డ్ ఉందన్నమాట. ఓకే, అండ్ అలాగే I-45 రూట్ కూడా కొంచెం అనుకున్న దాని మీద ఇంకొంచెం ఎక్కువ ట్రాఫిక్ తోనే ఉంది. అండ్ I-30 HOV ఈజ్ మోడరేట్లీ ఓకే, బట్ ఇంత ట్రాఫిక్ ఈరోజు కలకలాడుతుంటే ఆబ్వియస్లీ 635 టాల్వే వైపు కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. 635 ఎక్స్ప్రెస్ ఎస్పెషల్ నార్త్ టాల్వే వైపు ప్రెస్టన్ హాల్ నుంచి యాడిసన్ వైపు వెళ్తుంటే కనుక అక్కడ కూడా జామ్ జామ్. ఎస్, అది సో. అండ్ I-30 HOV దగ్గర కూడా ఇన్ కేస్ వెస్ట్ డాలస్ సైడ్ నుంచి ఎర్వింగ్ వైపు వెళ్తుంటే కనుక ఉంది మాస్టర్, కొరచు వెయిటింగ్ ఆను. అది లైట్ గా మలయాళం ఓకే, అలా ఎందుకు వచ్చింది నాకు బ్రెయిన్ లోకి ఈ రోజు. టు ఆల్ మై చాటర్స్ అండ్ చేచీస్, కేరళ అమ్మాయిలు చేచీస్ అన్న కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ బ్యూటిఫుల్ ఓమన్ మ్యాన్, బ్యూటిఫుల్ ఓమన్. ఎనీవేస్ అందరికి హ్యాపీ ఓనం, ఓనం ఆశాంసలు కరెక్ట్ గా చెప్పాను నాకు తెలియదు కానీ, బట్ మంచిగా ఓనం సాధ్య తినండి, మంచి మీల్స్ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ వీలైతే తెలుగు వాళ్ళని మీ ఇంటికి పిలవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంతలో చెప్తున్నాను వాళ్ళకి అర్థమవుతుంటారు లాంగ్వేజ్ లో. ఎనీవేస్ అర్థం కాకపోతే మనం అర్థం చేసుకుందాం, మనం వేరే వాళ్ళు చెప్పడానికి ట్రై చేద్దాం. అండ్ ఇన్ఫాక్ట్ మనం మలయాళం సినిమాల్ని ఫస్ట్ ఒక ఫీవర్ లాగా మనం అందరం తీసుకునే ముందు మలయాళం ఫీవర్ మనకి యాక్చువల్లీ ఒక సినిమా ద్వారా ఎప్పుడో ఆల్రెడీ టచ్ అయింది. ఓకే, అందులో ఒక హీరో కేరళకి వెళ్ళి చదువుకుంటాడు అనమాట. ఓకే, అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు, ఒక మంచి పాట కూడా వేసుకుంటాడు. ఆ సినిమా పేరేంటి, ఆ క్యారెక్టర్ పేరేంటి అని ఎవరికైనా గుర్తుందా? ఓకే, ట్రై చేయండి. ఇప్పుడు ఆ పాట ప్లే చేస్తున్నాను. ఆ హీరోయిన్ పేరు చెప్పారంటే మీరు అసలు నెక్స్ట్ లెవెల్, మీరు అసలు హార్డ్ కోర్ కేరళ ఫ్యాన్ అని చెప్పొచ్చు అనమాట. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. హీరోయిన్ పేరు ఇన్ ద సెన్స్ ఆ క్యారెక్టర్ పేరు. ఓకే, క్యారెక్టర్ పేరు. సో హీరో కేరళకే చదువుకుంటాడు, ఒక కేరళ అమ్మాయితో ప్రేమలో పడతాడు. సో టిపికలీ సాడ్ ఎండింగ్, బట్ స్టిల్ కేరళ అనే ఫ్లేవర్, కేరళ టచ్ కేరళ ప్రేమ ఫస్ట్ టైం కొంచెం తెలుసు మళ్ళీ అప్పట్లో వచ్చామైంది, ఈవెన్ ఫర్ మలయాళం ఫిల్మ్ క్రేజ్ ఫర్ అస్ విచ్ టచ్ దస్ అప్పుడు అనమాట. అది ఎప్పుడు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరెంట్ చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. కమింగ్ అప్ ద ట్రాక్ ఫర్ యూ.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు?
1: చుండు.
0: నడుము?
1: ఇది టుప్పు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమైన నీషా.
0: చెప్పమంటుంటే
1: చెప్పినా.

0: The film which inspired so many people to take train journeys, if you know, you know. Dev Dhanadhar Avinash to DFW Morning Vibes Winter only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas Vinchunaru. Yes, Radio Surabhi sounds like home అంటూ చాలా ఇంటి కబుర్లు మాట్లాడేసుకుంటున్నాం. అండ్ ఈ టైంలో నిజంగానే క్యాచింగ్ అప్ విత్ ఫిలిమ్స్ ఇస్ అ రియలీ బిగ్ థింగ్ అండి బాబు. అంటే ఒకప్పుడు స్కూల్లో సిలబస్ విషయంలో యూనో ఎలా అయితే సిలబస్ కంప్లీట్ చేయలేదా, ఫోమ్ ఆ క్లాస్కి రాలేదా, ఈ నోట్స్ రాలేదా అన్నట్టు ఫోమో క్రియేట్ చేస్తారో, అలా పలానా సినిమా చూడలేదా అనే ఫోమో ఇస్ సో సో సో రియల్. అండ్ ప్రపంచం మొత్తం ఇదే ఫోమో మీద పర్యటిస్తుంది, లిటరీ మామూలుగా కాదు. అంటే మనేమో ప్రైమ్ లో స్టెల్లింగ్ పాయింట్ అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది, అది చూడండి మిస్టర్ కిరణ్ అని చెప్పి ఇలా చెప్పారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఇరుమడి చూడండి అన్నారు, ఇరుమడికి ఏమో టికెట్లు దొరకట్లేదు. యూ పక్కన పెడితే విష్ణాన్ సన్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు. అంటే బేసిక్ గా ఒక ఒక సినిమా చూసి ఆ సినిమా ఫస్ట్ డే కవర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటారా అంటే స్పాయిలర్స్ స్పాయిలర్స్ స్పాయిలర్స్. అంటే నాకేమనిపిస్తుంది అంటే రాదర్ దాన్ పీపుల్ హ్యావింగ్ ద ఫోమో, ఐ థింక్ ఇట్స్ అబౌట్ పీపుల్ టెలింగ్ దట్ అరే నేను ఈ సినిమా చూసా, చూసా నేను ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసా, నేను అందరికన్నా ముందు చూసా తెలుసా, ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ ఇది అని ఆ విషయంలో జనాలు సైలెంట్ గా ఉండలేకపోవడం అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఫోమో ఆల్సో. సో జనాలకు ఫోమో క్రియేట్ చేస్తే ఒక ఇళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుని వాళ్ళు సైలెంట్ ఉంటే జన ఇంకొకళ్ళు సినిమాకి వెళ్తారా లేదా వేరే విషయం, కానీ అది చూసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారనే భయంతో చూస్తారు. సో నిజంగా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఎనీ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ బిజినెస్ ఇస్ దట్ ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్, ఇఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ సైలెంట్ అబౌట్ ఇట్, అది విషయం. ఓకే, అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేసేంత వరకు రుదుతూనే ఉంటారు, అది చూడకపోతే భయపెడుతూనే ఉంటారు, చాలా విషయాలు ఫోమో క్రియేట్ చేస్తూ ఉంటారు. నైస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ వుడ్ బి ఇఫ్ యూ రిమైన్ సైలెంట్ ఆఫ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మనం ఉండలేం కదా, అది హ్యూమన్ ఎసెన్స్ కామన్ ఎసెన్స్ ఒక స్టోరీ టెల్లింగ్ పాయింట్ మీద డ్రివెన్ అవుతుంది. మనం నిరంతరం ఏదో మాట్లాడాలి, నిరంతరం ఒక స్టోరీ చెప్పాలి నాలాగా, లేకపోతే ఆనందం ఉండలేం. సో ఏదైనా ఒక బిగ్గెస్ట్ థ్రెట్ ఈ మధ్యకాలంలో బిజినెస్ కి నేను గమనించింది ఏంటి అని అంటే పీపుల్ ఆర్ బీయింగ్ సైలెంట్ అబౌట్ ఇట్, అది ఇట్స్ నాట్ ఫోమో. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్, కాసేపట్లో ఒక బ్యూటిఫుల్ విషయం రెడీ చేసా మాట్లాడదాం. అండ్ ఇప్పుడైతే మాత్రం మంచి మంచి మంచి పాట కమింగ్ ఆఫ్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 Dallas నంబర్ వన్ రేడియో స్టేషన్. అండ్ బిజినెస్ గురించి వాటి గురించి ఇంత మాట్లాడాం కాబట్టి ఒక మంచి పాట ప్లే చేసిన ఈ పాట రాసింది ఎవరు, ఎవరిని గెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఓకే, ప్లే చేసిన
1: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని, అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని, పచ్చ నోటుతో లైఫ్ లక్ష నింపుడు పెట్టుకుంటుందని అంది మని మని.

జీవితం ప్రతి నిమిషం సొమ్మిచ్చి పుచ్చుకోరా, దీక్షగా ధనలక్ష్మిని లౌహాడి కట్టుకోరా.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Men nalugura eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo og, quality lo og, quantity lo kuda full mass og. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. Og experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving, Castle Hill, Frisco, Flower Mouth, South Lake and many more. Swadeshi, because originals never fade.
6: Oh, hello, dinner plans ending. Group level M support SLR.
7: What a dare. Completely exhausted. Dinner plans ending.
8: Nene mondale di roj dinner ki. Dinner plans ending.
0: Every time, okate question. Dinner plans ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
9: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
11: నీ కల నిజం అవబోతోంది.
10: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
11: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
1: Yes, we are back. Dev Danadana Vinash to DFW. Morning Vibes in Haru only on Radio Surabhi 107.9 HT3, Dallas number one radio station. Sounds like home. So, Nina, Nenu ma RJ Nitya maatladukuntunna annamata. So, literally, what's happening in Dallas and the conversation we maatladutunte, he told fall season is coming and cheppesandannamata. Fall season, ante mari ventane kaadu. ఇట్స్ లైక్ కొంచెం ఈ సెప్టెంబర్ ఎండ్ కల్లా ప్రాపర్ గా స్టార్ట్ అవుతుంది అండ్ పీపుల్ వాంట్ టు ట్రావెల్ అన్న విషయం గురించి చెప్తుంది అనమాట. ఐ వాస్ లైక్ ఫాల్ అంటే అదే సినిమాలో చూపిస్తారు, ఒకసారి ఆకులన్నీ రంగులు మారిపోతూ ఉంటాయి, మేఘాలే తాకింది, అది టులిప్స్ రారే, సరే ఓకే సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్, మొత్తం అలాంటి కలర్స్ లో ఒక ఒక ఒక ట్రైన్ జర్నీను లేకపోతే ఒక రోడ్ డ్రైవ్ లేకపోతే ఒక చోట నుంచి హీరో చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళడం, ఇలాంటి క్లైమేట్ ఏదైతే ఉందో అది అది వస్తుంది, మెల్లమెల్లగా ఆకులు మారుతూ ఉంటే షెడ్ అవుతాయని చెప్పేసి అన్నారు. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అది పక్కన పెడితే ఈ ఫాల్ కి సంబంధించి ఫాలేజ్ మ్యాప్ ఉంటుంది కదా, ఏ ఏరియాస్ కి వెళ్తే ఎంత బాగా ఫాల్ అవుతుంది అన్న విషయాన్ని గురించి ప్లాన్ చేయడం అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నారు. ఓకే అది కూడా చాలా క్యూరియస్ గా అనిపించింది. సో నాకు ఇక్కడ విషయం ఏంటి అంటే వాట్ ఈస్ దట్ ద కోర్ ఎలిమెంట్ దట్ వీ ఆర్ టాకింగ్ అబౌట్ ఏంటి అంటే అబ్బా సమ్మర్ చాలా పీక్ లో ఉంది, హౌ థింగ్స్ విల్ కెన్ గెట్ బెటర్ అంటే ఫాల్ సీజన్ వస్తుందని చెప్పింది అనమాట. సో ఆబ్వియస్లీ మెల్లమెల్లగా ఆకులు రాలిపోతుంటే కలర్లు మారుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పింది అనమాట. సో ఆల్ ఇన్ ఆల్ ద థింగ్స్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా రేపొద్దున ఫాల్ బాగుంటుందన్నా దాని తర్వాత మెల్లగా వచ్చే హాలిడే సీజన్ గురించి అయినా దేని గురించి అయినా ఇట్ ఈస్ ఆల్ టాకింగ్ అబౌట్ ద స్మాల్ వర్డ్ కాల్డ్ హోప్. సో రేపు బాగుంటుంది అన్న హోప్. ఓకే సో హోప్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఎంత ఈజీగా పీపుల్ ని ఇంట్రెస్టింగ్ గా డ్రైవ్ చేస్తుంది, క్రేజీగా డ్రైవ్ చేస్తుంది అనేది ఈ రోజు సరదాగా మాట్లాడదని అనిపించింది అనమాట. కొంతమంది ఏమనుకుంటారు అరే ఒక లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ రెస్ట్రిక్షన్ కొంచెం తగ్గించాలి రా బాబు, నెక్స్ట్ ఇయర్ కి ఇంకొంచెం పీస్ఫుల్ గా ఉండాలి, ఒక ఒక కంట్రీకి వెళ్ళి మన పనులు చూసుకుని మన వెనక్కి రావాలి అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఆ రెస్ట్రిక్షన్స్ కొంచెం తక్కువ ఉండాలి, ఆ విషయంలో హోప్ఫుల్ గా ఉన్నాను అని అంటారు. ఇంకొంతమంది అంటారు నాలాంటి రెగ్యులర్ గా సినిమాకి వెళ్లే వాళ్ళైతే సో అరే టికెట్ రేట్లు చాలా పెరిగిపోయారా, కొంచెం లైట్ గా అంటే $18 $20 దాకా వెళ్ళేది కొంచెం $15 మెల్లగా పాసులు వాడితే ఇంకొంచెం తగ్గే పొజిషన్ లోకి వస్తే బాగుంటుంది అని ఇంకొంచెం మంది అనుకుంటారు. సో ఈ హోప్ అన్న పదం గురించి మాట్లాడితే రీసెంట్ గా జరిగిన ఏ సంఘటన విషయంలో మీరు చాలా హోప్ ఇట్ చేంజెస్ ఆర్ హోప్ ఇట్ గెట్స్ బెటర్ హోప్ ఇట్ ఇట్ యు నో హోప్ ఇట్ ఈస్ లైక్ దిస్ అని చెప్పి ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట. అది సంగతి నేనైతే ఫస్ట్ చెప్పే ఆన్సర్ అవి. అసలు ఈ ఎండలేంటి అవి ఇంకా ఇంకా ఇంకా ఇంకా చిరాకు పెట్టేస్తున్నాయి, హోప్ ఇట్ చేంజెస్ హోప్ ఇట్ రిడ్యూస్ అని అయితే చెప్తాను నేను అని అంట. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? హోప్ ఇట్ గెట్స్ బెటర్ హోప్ ఇట్ చేంజెస్ హోప్ విష్ ఇట్ ఈస్ లైక్ దిస్ అని చెప్పి ఏ విషయాన్ని అనుకుంటున్నారు? 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మీన్ వైల్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మాత్రం ఏమంటాం? సరేలే ఊరుకు పరేషానెందుకు అనే పాటేస్తాం.

ఎస్, ఇంకొక 2 మంత్స్ లో ఫాల్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది, రంగులు మారుతాయి. అండ్ ఆబ్వియస్లీ ఆ లీవ్స్ ని వాటి అనేది చూడడానికి మనం చాలా దూరం ట్రావెల్ చేయాలనుకుంటాం. సో అలాంటి ట్రావెల్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ ఒక మంచి ఆప్షన్ చెప్పేద్దాం అని చెప్పి నేను కూడా ఫిక్స్ అయ్యనమాట. సో బికాస్ ద సీజన్స్ ఆర్ స్లోలీ చేంజింగ్, ఇంకా అంటే డాలస్ అండి, టెక్సస్ లోనే డాలస్ లో కాదు. సో డాలస్ లో కొంచెం మెల్లగా కొంచెం లైట్ గా సర్దుమణగాలి. ఎందుకో మరి సూర్యుడికి డెక్సస్ అంటే ఎందుకంత ప్రేమ, ఐ మీన్ డాలస్ అంటే ఎందుకంత ప్రేమ నాకు అర్థం కాదు. ఈ రోజు బాగుంటుంది, రేపు సడన్ గా లైట్ గా వర్షం కురిసినట్టు కురుస్తుంది అయిపోతుంది. ఎనీవేస్, హోప్ఫుల్ గా ఉండాలి అన్న విషయం గురించి మాట్లాడుతూ, హోప్ఫుల్లీ కొంచెం త్వరగా ఫాల్ మన పలకరించి వర్షాలు కూడా పలకరించి సీజన్ మారుతాయని కోరుకుందాం. అండ్ యా, ద లిస్ట్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ట్రావెల్ టు బ్యూటిఫుల్ ప్లేసెస్ టు వాచ్ ఫాల్ కలర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వెర్మాంట్ ఒక ఆప్షన్. సో బోస్టన్ నుంచి ఫ్లైట్ ఎక్కేలా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ న్యూ ఇంగ్లాండ్ సెప్టెంబర్ 20th నుంచి అక్టోబర్ 10th దాకా సూపర్ గా ఉంటుంది. సో న్యూ హ్యాంప్షైర్ అకాడియా నేషనల్ పార్క్ వర్మాంట్, సో ఇందాక ఆ వర్మాంట్ ఏరియాలోనే, అది కాకుండా కొలరాడో ఇక్కడ కూడా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇక్కడ ట్రైన్ జర్నీ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే అద్భుత అని అంటున్నారు ప్రజలు. ఆస్పెన్ కొలరాడో స్ప్రింగ్స్, ఎస్పెషల్లీ ఆస్పెన్ కొలరాడో స్ప్రింగ్స్ ఈ ఏరియా ఉంది. అండ్ ఇది సెప్టెంబర్ 18th నుంచి అక్టోబర్ 2nd లోపల అలా ట్రావెల్ చేస్తూ యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ దోస్ బ్యూటిఫుల్ కలర్స్ అట. అండ్ ఇది కాకుండా వర్జీనియా సైడ్ వెళ్తానంటే అక్టోబర్ 10th నుంచి 25th దాకా ఇచ్చి పడేయచ్చు. అంటే ముందే మీరు లీవ్స్ బ్లాక్ చేసుకుంటారేమో జస్ట్ చెప్తున్నానండి. అక్టోబర్ వర్జీనియా సైడ్ అయితే ఫాల్ కలర్స్ ఇంకా ఇంకొంచెం డిఫరెంట్. అండ్ ఎస్పెషల్లీ వర్జీనియాలో ఆ స్కై లైన్ డ్రైవ్ ఏదైతే ఉందో మాత్రం వదిలిపెట్టద్దు షేర్ ఖాన్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అండ్ దాంతోపాటు స్మోకీ బ్లూ రిడ్జ్ పార్క్వే కూడా ఇస్ వన్ ఆఫ్ దోస్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ వెర్ యూ కెన్ అబ్జర్వ్ ద ఫాల్ కలర్స్. మరి ఇది ఎప్పుడు వెళ్ళాలి అంటే అక్టోబర్ 15th నుంచి 31st దాకా అది. సో కమింగ్ 2 మంత్స్ అయితే మాత్రం మీరు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు, ఈ ప్లేసుల్లో కొన్ని మంచిగా ట్రావెల్ చేయొచ్చు అండ్ లీవ్స్ ఇప్పుడే అడిగేయచ్చు. సో బ్యాక్ టు బ్యాక్ 2 పాటలు వస్తున్నాయి మీకోసం. అండ్ దాని తర్వాత మన సినిమా విషయాలు మాట్లాడుకుందాం. ఓన్లీ ఆన్ రేడియో సుర్భి 107.93 డాలస్, నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ యా, కొంచెం బీట్ మారుద్దాం, వైబ్ తీసుకొద్దాం, కొంచెం ఫాస్ట్ నెంబర్ చేద్దాం. ఎస్, చాలా లేకపోయింది పాట వినేసి, ఒకసారి బ్రేక్ చేద్దాం. గన్స్ అండ్ రోజెస్ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ చెప్పాలని సెపరేట్ గా ఈ పాటి గెసేజ్ ఉంటారుగా. Daddy come corrupt.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, Old Madonna had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu even పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో. హరేలీ, హరేలీ, బ్రింగింగ్ ద taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chellipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit mypursue.com or write to support at mypursue.com.

ఎస్, ఇప్పుడు మనం విన్న పాట స్వయంభూ అనే మూవీ నుంచి దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డల్లాస్ నంబర్ 1 రేడియో స్టేషన్. సో నిఖిల్ గారు ఇస్ వన్ సచ్ హీరో. ఆయన ఎప్పుడు సినిమా రిలీజ్ చేసినా నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటా ఆ సినిమా ఎలాంటిది అని చెప్పి. సో ఐ థింక్ చాలా గ్యాప్ వచ్చింది లిటరలీ. అండ్ స్వయంభూకి సంబంధించి టీజర్ ఇవన్నీ కూడా యూనో ముందే రిలీజ్ చేశారు అండ్ ఈ పాట కూడా రిలీజ్ చేశారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నేను కూడా చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఇది దీంతో పాటు ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిట్.

ఫర్ అ ఫిల్మ్ కాల్డ్ ద ఇండియా హౌస్. అది రామ్ చరణ్ గారు అండ్ యువి వాళ్ళు కలిసి యూనో ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అండ్ నేను అందులో యాక్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు. అండ్ కథ గురించి కూడా కొంచెం లైన్ లైట్ గా లైన్ తెలుసు అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ లైన్. ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ గెట్ మేడ్ కానీ బట్ ఐఎమ్ రియలీ రియలీ రియలీ విషింగ్ దట్ హీ మేక్స్ యాక్చువల్లీ హీ హ్యావ్ అ సాలిడ్ ఫిల్మ్. ఇంకా సాలిడ్ ఫిల్మ్ తో ముందుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే యూనో దట్ స్ట్రీక్ యూ రిమెంబర్ స్వామిదారా డేస్, ఇన్ఫాక్ట్ దాని వెంటనే కార్తికేయ, దాని వెంటనే ఐ థింక్ సూర్య వర్సెస్ సూర్య, దాని తర్వాత కొన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ హీ బ్రాట్ ఎ లైన్ అప్ అంటే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండే. సో ఐ హోప్ ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ తో పాటు ఇంకా చాలా జరగాలి, ఆబ్వియస్లీ యూనో బిజినెస్ జరగాలి, ఆడియన్స్ యాంటిసిపేషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. అది స్టెప్ బై స్టెప్ ఈ సినిమా తీసుకొచ్చి రిలీజ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాగుంది, ఇంట్రెస్టింగ్ కథలు రావాలండి. ఇంట్రెస్టింగ్ కథలు ఎందుకు రావట్లేదు అని దాని గురించి ఒక రైటర్స్ ఒక ఇంటర్వ్యూలో ఇందాక నేను రీసెంట్ గా చూశాను, దాని గురించి నేను చెప్తా. వెరీ ఇంట్రెస్టింగ్ లైన్ హీ టోల్డ్. ఎందుకు ఆడియన్స్ కి రకరకాల డిఫరెంట్ సినిమా ఎందుకు రావట్లేదు అన్న దానికి ఒక రీజన్ చెప్పాడండి. నాకు అది భలే అనిపించింది. బట్ మీన్ వైజ్ స్వామిదారా మూవీ నుంచి ఒక మంచి పాట అండ్ సెలబ్రేటింగ్ ఇన్ అవే నిఖిల్ గారి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఇన్ అ రో ఒక్కసారి. ఓకే, ఓన్లీ ఆన్ రేడియో సర్బి 107.9 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటుంది.

0: వాళ్ళు పెట్టి ట్రై చేయడం లేదు అని అదే నాకు అనిపించింది. కానీ మీరు చెప్పండి యాక్చువల్గా.
1: అంటే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట. ఇంటర్వ్యూలో డిస్కషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఓకే ఒక హీరోని ఎవరిని ఒప్పించాలనుకోండి, సో మోస్ట్లీ వాళ్ళు ఏం చూస్తారు, ఇప్పటిదాకా మార్కెట్ లో ఉన్న సినిమాల కన్నా, అంటే లాస్ట్ రిలీజ్ అయిన సినిమా కన్నా ఇది ఇంత డిఫరెంట్ గా ఉంటుంది, నా మార్కెట్ వాల్యూ ఎలా పెరుగుతుంది, అండ్ ఎస్పెషల్లీ నేను నచ్చిన వాళ్ళు ఈ సినిమాలో నన్ను ఎట్లా చూస్తారు అనేది పాయింట్. సో నిజంగానే కథ సెంట్రిక్ గా పెట్టి ఒకవేళ రాసినా కూడా ఆబ్వియస్లీ అది త్రివిక్రమ్ గారి స్పీచ్ చెప్పినట్టు హీరోల తాలూకా ఇమేజ్, ప్రొడ్యూసర్ల తాలూకా వ్యాపారతనం ఇట్లా కొన్ని ఉంటాయి సార్, అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ తెలియకుండా ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకి ఏమైనా కథలు రాస్తే తెలియకుండా మనం చూసినప్పుడు అరే అన్ని ఒకేలా సాల్వ్ అవుతున్నాయి ఏంటి, అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి ఏంటి అని అనిపిస్తోంది అనేది ఆయన చెప్పారనమాట. సో ఒకప్పుడు ఈవీ గారి దగ్గర లేకపోతే మన కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి డైరెక్టర్స్ దగ్గర ఒక ఆస్థాన కవులు లాగా దగ్గర 15 మంది రైటర్లు ఉండేవాళ్ళు అంట. సో ఇన్ దాట్ వే ఇప్పుడు మరదూరు రాజా గారు గానీ లేకపోతే ఎల్బి శ్రీరామ్ గారు గానీ దే వెంట్ అప్ టు బికమ్ దేర్ ఓన్ రైటింగ్ స్టైల్ డిస్కవర్ చేస్తూ వాళ్ళు ఇండివిజువల్ రైటర్స్ గా కూడా ఎదిగారు. సో ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు, అది కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక నీష్ ఉండే, నరేష్ గారికి ఒక నీష్ ఉండే, ఇలా ఒక్కొక్కరికి ఎవరికి వాళ్ళు సెగ్మెంట్ ఉండడం వల్ల అండ్ రైటర్స్ కూడా అన్ని ఎక్స్పెరిమెంట్ చేసే పొజిషన్ లో ఉండడం వల్ల మనకి బఫేలో ఉండేది, థియేటర్కి వెళ్ళి ఏ సినిమా కావాలి సినిమా చూసే పొజిషన్ లో ఉండేది. సో ఇప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుందంటే, ఆబ్వియస్లీ సినిమాని ముందు సేవ్ చేయాలి, సేవ్ చేయాలంటే ఫ్యాన్స్ కి ఏం కావాలో ఇవ్వాలి, ఫ్యాన్స్ కి ఏం కావాలి ఇదే కావాలని కొంతమంది అనుకుంటారు. సో అది రీడిఫైన్ చేసిన ప్రతిసారి మేబీ ఇది కావాలేమో ఇది కావాలేమో అనుకుని అది ఫాలో అవుతున్నారు, తప్పితే నేను నా అంతా రీడిఫైన్ చేస్తా అన్నట్టు మాత్రం ఎవరు ఆలోచించట్లా.
0: మనకి ఆ ప్లేట్ లో చాలా జాగా ఉండేది అన్నింటినీ రకరకాల కూరలు పెట్టడానికి, ఇప్పుడు అది బికాస్ ఆఫ్ ద ఓటీటీ అది చాలా స్ట్రింక్ అయిపోయింది, సర్ఫేస్ ఏరియా కూడా ఆపరేటింగ్ సర్ఫేస్ ఏరియా.
1: అవును. అంటే ఒక్కటి మాత్రం ద బెస్ట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు రీసెంట్లీ ఇన్ తెలుగు సినిమా ఏంటి అని అంటే, సినిమాని మార్కెట్ చేసే విధానం తెలుగు వాళ్ళు ఈస్ బీయింగ్ ద బెస్ట్ టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇదివరకు అయితే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా థియేటర్ లో ఒక 25 కోట్లు 30 కోట్లు చేయాలి అని అంటే చాలా కష్టమైన విషయం, కోట్ లాంటి సినిమా ఒక 50 కోట్లు థియేటర్లు చేయాలంటే చాలా కష్టమైన విషయం. బట్ ఆల్ థ్యాంక్స్ టు ద మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఆల్ థ్యాంక్స్ టు జనాల దగ్గరకి ఎట్లా తీసుకెళ్లాలి ఒక మంచి సినిమా అని అన్న యాంగిల్ లో అందరూ కష్టపడడం కొంతవరకు ఇట్స్ మేకింగ్ థింగ్స్ బెటర్. బట్ ఎక్కడైనా సరే ఆబ్వియస్లీ టాప్ లెవెల్ లో మారితే అన్ని మారితే అంటారు కదా, టాప్ లెవెల్ లో మాత్రం ఇంకా టైం పడుతుంది, అది ఎప్పుడు మారుతుందో తెలియదు అంతే.
0: ఓకే సార్, మీరు కానీ మీ టైం నేను ఇప్పటికీ చాలా తీసుకున్నాను.
1: థ్యాంక్ యూ అండి.
0: మీకోసం దాదాపు వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు.
1: థ్యాంక్ యూ అండి. సో యా, దట్స్ ద పాయింట్. కొత్త రకమైన సినిమాలు రావటానికి ఒకప్పుడు రైటర్స్ కు సేవ్ ఉండేది అండ్ వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేసే పొజిషన్ లో పెట్టేవాళ్ళు, అందుకని కొత్త సినిమాలు వచ్చేవి అనేవి. ఇన్ఫాక్ట్ ఒక సెట్ ఆఫ్ రైటర్స్ మాట్లాడుకున్న ఒక ఇంటర్వ్యూలో చూసా, నాకు కూడా కొంచెం ఐ ఓపెనింగ్ గా అనిపించింది. సో మీరు అనుకున్నట్టుగా నిజంగానే కొత్త రకమైన సినిమాలు ఈ మధ్య కాలంలో మీరు చూసారా, వస్తున్నాయా, ఆర్ రావాలి అంటే మీరు పర్సనల్లీ ఏం ఫీల్ అవుతున్నారు, అన్ని సినిమాలు ఒకేలా సౌండ్ అవుతున్నాయా, ఆర్ ఆర్ దే ఎనీ డిఫరెంట్, లెట్ మీ నో యువర్ థాట్స్. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas.

0: passengers in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: అందరికీ నమస్కారం, నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంక్వర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
12: Yes, we are back. Dev Dana Dana Vinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3. Radio Surabhi sounds like home. And ninna saradaga mummy to kuchni mana show ki sambandhinchi koncha research chestunnan anamata. Research ela? I genuinely wanted to understand ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అంటే యూఎస్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు, ఆ కల్చరల్ షాక్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న. ర్యాండమ్ గా అట్లా స్క్రోల్ చేస్తుంటే ఐ స్టంబుల్డ్ అపాన్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. నేను చిన్నప్పుడు చూశాను బట్ మళ్లీ రీకాల్ చేసి నిన్న పడమటి సుందరంగా మొత్తం చూశాను అనమాట. అందులో సో బేసిక్ గా ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్రెసిడెంట్, ఆయన వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి ఉద్యోగంలో జాయిన్ చేసి ఇక్కడ లైఫ్ అలవాటు చేద్దాం ట్రై చేస్తాం. సో ఇంకా ఆయన ఒక కమ్యూనిటీలో ఒక గృహ ప్రవేశం అయినప్పుడు పెద్ద పెద్ద మండపం, పెద్ద పెద్ద ఏంటి ఫోటోలు పట్టుకుని ఫుల్ సౌండ్ పెట్టుకుని ఎంట్రీలు ఇవ్వటం, యూనో ఎవరైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళు ఉన్నప్పుడు నేను ఇక్కడ కూర్చోవడం ఏంట్రా అని చెప్పేసి అనడం, లేదా నేను సూటు ప్యాంటు వేసుకోను అని చెప్పడం, ఇట్లా అన్ని విషయాల్లో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ స్టార్టింగ్ అది చూసినప్పుడు నాకు ఎలా ఉండిందంటే ఎంత కొంత అసలు ఏంటి ప్రతిదీ ఇలా ఇంత ఇంత యూనో చాలా స్పార్కింగ్ గా ఉంది క్యారెక్టర్, అసలు ఆపోజిట్ గా ఉంది, అసలు ఫిట్ నవ్వనంటే ఉంది ఏంటి అని అనిపించింది అనమాట. బట్ యాక్చువల్లీ ద మోర్ ఐ అబ్జర్వ్ దట్ ఫీలింగ్ నాకు అర్థమైంది ఏంటంటే అంటే అసలు ఎందుకు ఫిట్ నవ్వాలి అంటే ఫిట్ నవ్వడానికి కొన్ని కొన్ని పనులు చేస్తాం సరే ఓకే, బట్ మన కల్చర్ మనకే ఉండాలి కదా, మన మాట మనకే ఉండాలి కదా, మన మాండలికం మనకే ఉండాలి కదా. ఇన్ఫాక్ట్ కొంతమంది కాలేజ్ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇప్పటికీ వాళ్ళ దగ్గర చిత్తూరు యాస, వాళ్ళ రాయలసీమ యాస అలాగే ఉంటుంది. సో ఇచ్చిపుచ్చుకోవడం ఓకే ఫైన్ గానీ, బట్ అలాగానే మన మన మన ఆథెంటిసిటీ మనం మనం పోకూడదు కదా అని చెప్పి యూనో నాకు సడన్ గా అది ఐ రియలీ ఫెల్ట్ ఇట్ అన్నమాట ఆ సినిమా చూసినప్పుడు. సో అవ్వడానికి మెయిన్ ఆ పెద్దానికి అన్నయ్య క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వీరభద్రం గారి చేత డబ్బింగ్ చెప్పించి ఆ కాంట్రాస్ట్ తీసుకొచ్చారు కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ రెస్పెక్టింగ్ ద రూట్స్ అండ్ యూనో వాట్ ఎవర్ ఫారెన్ క్యారెక్టర్ క్రిస్ ని విజయశాంతి గారు ఎవరినైతే చేసుకుంటారో తను లాస్ట్ కొరువు పెట్టడం ఆ క్యారెక్టర్ కి బ్యూటిఫుల్ ఫిల్మ్ సో నేను అదే అడుగుతున్నాను అంటే ఇక్కడికి వచ్చిన కొత్తలో నిజంగానే కల్చరల్ షాక్ లో ఒక రేంజ్ లో తగులుంటాయి కదా. సో ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు రీకాల్ టుడే యూ కెన్ గివ్ మీ అ కాల్ అండ్ జనరల్ రికమెండేషన్స్ ఆల్రెడీ కొత్తగా వచ్చిన ప్లాట్ఫామ్ లో వచ్చిన సినిమాల గురించి ఇస్తాను కదా బట్ ఐ వాంట్ యూ టు రీవిజిట్ దిస్ ఫిలిం అండ్ ఎంత మీరు రిలేట్ అవుతారు ఎంత మీరు నవ్వుకుంటారు ఒకసారి ట్రై చేయండి అని చెప్తా అనిపించింది అనమాట. సినిమా లెజెండరీ జంధ్యాల గారు చేసిన సినిమా అండ్ యా దాని మంచి మీకోసం అండ్ యూ కెన్ కాల్ మీ ఆన్ 9763619666 టు టాక్ అబౌట్ ద కల్చరల్ షాక్ థింగ్స్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ లో ఈ తురుపు ఆ పశ్చిమం ఎస్ పాజా మాటి సంజ రాగం.

Ladies and gentlemen, presenting you SP Balasubramanian Garu, one of the versatile singers and whatnot, is everything. So, Dev Dhanathan Avinash, third year of W Morning Vibes at Naroli on Radio Survey, 107.9 is degree Radio Survey, sounds like home. So, Padamadi Sandhya Raju Zatma, Purinshav Pachimna, recap this angle, that is, and in Asimma, you know, there's a ఇంకా ఫీలింగ్స్ ఆ మెమరీ అంతా అట్లా రన్ అవుతూనే ఉంది. సో ఈ రోజు ఏదైనా సినిమా దట్ ఐ వాంటెడ్ టు రియలీ గివ్ అ రెకో ఐ వాంట్ గివ్ దిస్ ఫిలిం అది. సో వెళ్ళి చూడండి ఇంట్లో అని చెప్పేసి అనమాట. లేదు థియేటర్కి వెళ్ళి బ్రేక్ ఇద్దామని అనుకుంటే మాత్రం టాక్సిక్ ఒకటి ఉంది థియేటర్ లో, రివ్యూస్ నేను విన్నాను, బట్ నేనేం చెప్పట్లేదు. ఐ వుడ్ టేక్ మై ఓన్ స్వీట్ టైం, మేబీ నాకు కుదిరితే నేను చూసాక మాట్లాడతాను. బట్ ఒకవేళ మీరు విని ఆగాలి అనుకుంటే మీ ఇష్టం, లేదా వినుకుంటే వెళ్ళి చూడాలి అనుకుంటే మీ ఇష్టం. బట్ యా, టాక్సిక్ ఇస్ ఇన్ దీస్ ఇన్ థియేటర్స్. సో 4 ఇయర్స్ మన యశ్ బాబాయ్ కేజీఎఫ్ 2 తర్వాత చాలా కష్టపడి చేసిన ప్రాజెక్ట్. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు సౌండ్ అనేది ఒక థియేటర్కి బ్రేక్. సో ఉండడానికి మాత్రం పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నారు, మామూలు స్టార్ కాస్ట్ కాదు. సో అండ్ ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ విషయం అబౌట్ టాక్సిక్ ఏంటి అంటే, ద రన్ టైమ్ ఇస్ డిఫరెంట్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. హిందీలో ఒక రకం రన్ టైం ఉంది, వేరే లాంగ్వేజ్ లో ఒక రన్ టైం ఉందండి. సో కొన్ని చోట్ల కొంచెం ట్రిమ్ చేశారంట. సో లిటరలీ ఎంత రన్ టైం ఉంటే అంత రన్ టైమ్ చూడాలి అంటే కుదిరితే హిందీలో ట్రై చేయండి, లేదా తెలుగులోనే అర్థమవుతుంది అన్నమాట, తెలుగు కూడా బ్రేక్ చేయొచ్చు అది మ్యాడమ్. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ టాక్సిక్. అండ్ ఇరుమటి గురించి అయితే మాత్రం ఒకటి మాత్రం చెప్తా, మొన్న సక్సెస్ ఈవెంట్ పెట్టారనమాట. సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు జనరల్లీ ఒక ఇప్పుడు జెన్యున్ గా ఒక విషయంలో మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, అంటే మనం నిజంగా లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాం, పెద్ద టెన్షన్ పెట్టుకోవట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నాం, దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, వీ విల్ సింగ్ అండ్ డాన్స్ టు ద మూమెంట్, తెలియకుండా వైబ్ అవుతాం మూమెంట్, విల్ జస్ట్ నాట్ లివ్, విల్ వైబ్. ఓకే, సో నాకు మొన్న సక్సెస్ ఈవెంట్ అయినప్పుడు రవితేజ గారు అక్కడ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఆ పాట ప్లే అవుతున్నప్పుడు, ఆయన ఎంటర్ అవుతున్నప్పుడు చాలా నవ్వుతూ నడకలోనే ఒక ఎనర్జీతో వచ్చాడు అనమాట ఆయన. అండ్ మాట్లాడడం కూడా లిటరలీ హీ స్పోక్ ఫర్ స్ట్రైట్ ఒక 15-16 మినిట్స్ హీ స్పోక్. నాకు అసలు అది భలే అనిపించింది. సో అది మ్యాటర్, మనం ఎంతకాలం కూడా సరే కొన్ని విషయాలు మనం ఎఫెక్ట్ చేయవు లేదా అదేదని అనుకుంటాం కానీ, బట్ వెన్ ఎ ట్రూ థింగ్ విచ్ ఇస్ సో హ్యాపీ హ్యాపన్స్ అది తెలిసిపోతుంది. ఎందుకంటే మనం పాడతాం, నవ్వుతాం, ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాం మూమెంట్ లో. సో జస్ట్ కృతజ్ఞత ఉండాలి, బట్ ఉన్నప్పుడు మాత్రం ఆ మూమెంట్ చాలా బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి రవితేజ గారు ఇంకొకసారి ప్రూవ్ చేస్తారు. నాకు ఇరుముడి సక్సెస్ ఈవెంట్ లో అనిపించింది అనమాట, ఇరుముడి కూడా బాగుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. థియేటర్స్ కెళ్ళి బ్రేక్ ఇవ్వచ్చు. అండ్ అది కాకుండా సోనీ లివ్ లో చెన్నై లవ్ స్టోరీ ఉంది, థియేటర్ లో మీరు మిస్ అయితే వెళ్ళి చూడొచ్చు. ఇందాక మా శ్రీనివాస్ గారు అంటారనమాట, యూనో ఇక్కడ సబ్స్క్రిప్షన్ రేట్లు చాలా మారిపోయాయండి, అంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇండియాలో ఉందనికన్నా ఆల్మోస్ట్ 5-10-6 times నేను చూశాను నేను అని చెప్పి చెప్పాను అనమాట. సో టికెట్ రేట్లు ఏ తగ్గుతాయా లేదా అని అర్థం కావట్లేదు అంటే, ఇన్ఫాక్ట్ ఒకటే సినిమా తమిళ వర్షన్ ఎక్కువ తీసుకుని తెలుగు వర్షన్ తగ్గుతుంది, తమిళకి తక్కువ తీసుకుని తెలుగుకి ఎక్కువ తీసుకున్న రోజులు ఉన్న సిచ్యువేషన్ లో సబ్స్క్రిప్షన్ రేట్లు తగ్గుతాయా లేదా అనేది మాత్రం నిజంగా దేవుడు తీరు. ఇక్కడైతే మాత్రం ఇండియాలో ఒకటి బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్డ్ ఇస్ ఒక ఇంటర్నెట్ ప్లాన్ తీసుకుంటే అందులో అన్ని ఓటీటీలు వచ్చినా చూసుకున్నారు, బట్ అందులో కూడా ఇప్పుడు యాడ్ ఫ్రీగా రావాలి అంటే ఎక్కువ పే చేయాలంట. సో అది బేసిక్ క్వశ్చన్ అని చెప్పి వాళ్ళు కూడా మెల్లగా గేట్స్ చెప్తారు. సో ఒకసారి అలవాటు అయిందంటే ఆబ్వియస్లీ కడతాం కదా. సో ఐ హోప్ ఈ సినిమాలు అన్ని గట్టిగాడాలి, అవన్నీ మెల్లగా అంటే ప్రొడ్యూసర్స్ కి నిజంగా ఛాన్స్ దొరకాలి టు రిలీజ్ ద ఫిలిం లేట్ ఇన్ థియేటర్స్, లేట్ ఇన్ ఓటీటీస్. అట్లాంటి పొజిషన్ లో ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నా. అప్పుడు అన్ని తగ్గుతాయి అని మాకు హోపింగ్ ఫర్ దట్ డే. యా, ఇప్పుడైతే మాత్రం ఈ రోజుకి సెలవు, బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తాయి మీకోసం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 స్టిఫ్టీ డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. టాక్సిక్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి అసలు యాక్చువల్లీ టాక్సిక్ పాటలు ఎక్కువ నీకు పేజ్ మన షోలో. సో ఈ రోజు let's yash babai kosam oka paata tabahi coming up for you from the movie Toxic and back to back book paata kosam only on radio Surabhi 107.9 is the Dallas number 1 radio station, sounds like home.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, handle it Swadeshi way.
4: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Oi, biryani tintava?
6: Marchipoyava? I am on a diet. Salad.
5: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
6: Inti rendu order chestunava?
5: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live handi biryani to double kamita free.
6: Sharing is caring. Telusa?
5: M&M 1900 Marketplace Boulevard, Irving.
2: Radhika, next week my office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
3: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
8: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi. Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
5: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
10: Andarki namaskaram, nenu Vani Uppula. Me అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: అందరికీ నమస్కారం, నేను మాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HT3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Call Nanda G3 at 919-491-4514.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: Yes.
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ తాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: He got flow, we got style. Making move with a smile.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: Guilty, Your Honor. Guilty of good taste. Yes.
9: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
8: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
6: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
7: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
8: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
7: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
10: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, unexpected guests, handle it Swadeshi way.
3: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా కూడా.
7: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: Istinamma vayanam putchukunti vayanam. ee shravana masallo mee radio surbhi meek andistundi kotta sambaralu. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, unexpected guests, handle it the Swadeshi way.
4: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, గేదె వడ, ఏ టు బి ఎక్సీడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
8: ఎందుకు రోగ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com. perfect for dine in, take away or full service catering.
10: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

కోసం. అండ్ ఎస్ మన షోని స్టార్ట్ చేసేద్దాం యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లానే వెదర్ రిపోర్ట్ తోటి. సో టెంపరేచర్స్ అలానే ఉన్నాయన్నమాట. సో 100 తగ్గట్లేదు, అరౌండ్ 100 తిరుగుతున్నాయి నెక్స్ట్ వెన్స్డే వరకు కూడా. బట్ నిన్న అయితే నేను ఇలా బ్యాక్ యార్డ్ డోర్ ఓపెన్ చేయగానే నాకు ఎప్పుడు అంటే ఈ మధ్య కాలంలో నాకు ఎప్పుడు కనిపించింది ఆర్ ఎక్స్పీరియన్స్ చేయండి ఒకటి వచ్చింది ఏంటంటే మట్టి వాసన వచ్చిందనమాట. నేనైతే ఏంటి ఏం జరుగుతోంది, నేను ఎక్కడున్నాను నేను అని చెప్పి, అంటే బాద్షా మూవీలో బ్రహ్మానందం గారు ట్రాన్స్ లోకి వెళ్లి లేస్తారు అని చిత్రీకరిస్తారు కదా, దాంట్లో వెళ్ళంగానే ఇలా చూసి అంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు కదా. సో అలా ఫీల్ అయిపోయాను అనమాట, ఏంటి నేను ఎక్కడున్నాను అని చెప్పేసి. బట్ ఎస్, నిన్న కొంచెం మట్టి వాసన వచ్చింది, కొంచెం క్లౌడీగా ఉంది. ఇవాళ కూడా అలానే ఉందన్నమాట మా దగ్గర, ఐ మీన్ మా ఇంటి దగ్గర స్టూడియో ఏరియాలో కూడా. సో మీ దగ్గర కూడా అలానే ఉంది అని అంటే ఎంజాయ్ చేసండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మనకి ఫుల్ క్లియర్ స్కై ఉందన్నమాట అండ్ వేడి కూడా అలానే ఉండబోతోంది. సో దట్స్ ఓకే, మనం వానల కోసం చలికాలం కోసం మెల్లగా వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ లిసన్ టు రెయిన్ సాంగ్స్ అండ్ ఎంజాయ్. సో ఒక ఆనవాయితీ ప్రకారం మన షోలో ఎవ్రీ ఫస్ట్ సాంగ్ వుడ్ బి రెయిన్ సాంగ్, కాబట్టి ఈ వారం కూడా నేను మీకోసం ఒక మంచి రెయిన్ సాంగ్ ప్లే చేసేస్తాను. ఫస్ట్ అయితే ఈ సాంగ్ వినేసి వచ్చేసేయండి, తర్వాత మన షోలో ఏం లైన్అప్ అయి ఉంది అండ్ దేని గురించి మాట్లాడుకోబోతున్నాము ఎవ్రీథింగ్ నేను చెప్పేస్తాను. లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గీతాంజలి.

ఎస్, గీతాంజలి మూవీలో నుంచి వేటూరి గారు రాసిన, ఇళరాజ గారు కంపోజ్ చేసిన, చిత్రమ్మ పాడిన సాంగ్ జల్లంత కవింత కావాలిలే అనే సాంగ్ వినేశాము. సో ఇవాళ కొన్ని ఇలాంటి పాత మంచి పాటలు కూడా వినిపించబోతున్నా అనమాట మీకు, ఎందుకంటే నాకు వినాలని, సో మీకు వినిపించాలని కూడా ఉందన్నమాట. సో వినిద్దాం మనము. అండ్ ఎస్, అట్ ప్రెసెంట్ అందరూ మాట్లాడుకుంటున్న మూవీస్ ఏంటి అని అంటే, యా ఇరుముడి ఒకటి అండ్ విశ్వనాథన్ సన్స్. అండ్ ఎస్, నిన్ననే టాక్సిక్ మూవీ రిలీజ్ అయిందనమాట. సో దాని గురించి, సో మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిస్తే మోస్ట్లీ మాట్లాడే టాపిక్స్ ఆబ్వియస్లీ మూవీస్ అండ్ పాలిటిక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ వీ డిస్కస్ మూవీస్ హియర్ ఇన్ ఆ షో. కాబట్టి ఎంతమంది చూసేసారు ఈ మూవీస్ ని? నేనైతే ఇరుముడి చూడలేదన్నమాట, బట్ మా ఫ్రెండ్స్ కొంతమంది చూసారు అండ్ దే సెడ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు మూవీని, అండ్ ఆల్సో ఏడ్చారని కూడా చెప్పారనమాట లాస్ట్ లో. నాకు స్పాయిలర్స్ ఏమి ఇవ్వలేదు ఎందుకంటే నేను చూస్తాను అని చెప్పేసి. సో నేను చూడాలి ఆ మూవీని. అండ్ ఎస్, విశ్వనాథన్ సన్స్ అయితే నాకు చాలా చూడాలని ఉండింది, ఎందుకనంటే యాజ్ యూ ఆల్ నో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ సూర్య. బట్ అది అలా పోస్ట్పోన్ అవుతూ టికెట్స్ బుక్ చేసుకుని కూడా క్యాన్సిల్ చేసుకుని అలా అయ్యి మొత్తానికి నేను ఇవాళ సినిమా చూసేయబోతున్నాను అనమాట ఆఫ్టర్ ద షో. సో నెక్స్ట్ షోలో చెప్తాను అసలు ఈ మూవీలో ఏం నచ్చింది ఏంటి, ఎవ్రీథింగ్ విల్ టాక్ అబౌట్ ద మూవీ. ఐ నో మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ మూవీ, బట్ నేను చూసాను కాబట్టి డెఫినెట్ గా మాట్లాడేసుకుందాము. అండ్ ఆల్సో టాక్సిక్, ఎస్ నేను రాత్రి కూర్చొని రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ కొన్ని రివ్యూస్ చదివితే మాత్రం నాకు అంత గ్రేట్ రివ్యూస్ గ్రేట్ గా ఉంది అని అనిపించలేదు. అండ్ ఫ్రాంక్లీ ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకైతే అంత ఎక్కలేదు అనమాట పర్సనల్ గా, ఎందుకంటే మరీ టూ మచ్ గా వైలెన్స్, ఐ మీన్ వైలెన్స్ ఉంది అనిపించింది. అండ్ నాకంత వైలెన్స్ మూవీస్ నచ్చవు. మూవీస్ అంటే వెళ్ళి ఎంజాయ్ చేసి లైట్ హార్టెడ్ గా హాయిగా స్మైల్ తోటి వాపస్ రావాలి అని నేను ఫీల్ అవుతాను. బట్ ఎస్, రివ్యూ కూడా అలానే ఉందన్నమాట, వైలెన్స్ చాలా మరీ ఎక్కువగా ఉంది అండ్ స్టోరీ కూడా అంత గ్రేట్ గా లేదు అని చెప్పి. బట్ ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ బుక్ ద టికెట్స్ అండ్ చూస్తున్నారు అంటే మాత్రం, చూసి వచ్చిన తర్వాత డెఫినెట్ గా మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాము మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు మూవీ గురించి అని చెప్పేసి. సో అలాగా ఈ త్రీ మూవీస్ అయితే నడుస్తున్నాయి అనమాట బజింగ్. అండ్ ఎస్, సో మనం ఇంకొక సాంగ్ వినేద్దాము అండ్ తిరిగి వచ్చేసిన తర్వాత మనం ఇంకా మాట్లాడుకుందాము ఇవాళ టాపిక్ గురించి. So listen to this beautiful song.

వీరమణి గంటలే, బిల్లాలి వీరలే, వీరమణి గంటలే, ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

ఎస్, మల్లెపూల పల్లకి పాట వినేసాం మనము ఇరుముడి మూవీలో నుంచి. అండ్ నాకైతే ఇండియాలో ఉండేటప్పుడు అండ్ చిన్నప్పుడు అనమాట ఇలా అయ్యప్ప స్వామి పూజలు చేస్తున్నారు అని అంటే చాలా ఇష్టం వెళ్ళడానికి. ఎందుకంటే అందరూ కలిసి మంచిగా పూజ చేసుకుని, అయ్యప్ప స్వామి పూజ అనే కాదు ఎనీ భజన్స్ ఆర్ సంథింగ్ అటెండ్ అవ్వడం అయితే నాకు చాలా నచ్చుతుంది అనమాట. అందరూ కలిసి ఒకే గళంతో పాడడము అండ్ ఎంజాయ్ చేయడం, మనం కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి మనం బయటకు తిరిగి వస్తాం అనమాట అలాంటివి అటెండ్ అయితే. అండ్ ఇక్కడ కూడా మనకి లక్కీగా కొన్ని టెంపుల్స్ లో భజన్స్ అండ్ పూజాస్ అవన్నీ కూడా మనం ఉంటాయి కాబట్టి నేనైతే I'll go and visit the temples anamata. ఏ ఛాన్స్ వచ్చినా సరే వెళ్ళి అలా కూర్చొని కొంతసేపు పీస్ఫుల్ గా తద్మయత్వంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసేస్తానమాట నేను. సో మీలో ఎంతమందికి భజన్స్ ఇష్టమో నాకైతే కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఎస్, భజన్స్ తో పాటు మీ అందరికీ తెలుసు నాకు ఫెస్టివల్స్ అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పేసి, ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తాను, ఫుల్ గా ప్రిపేర్ అయిపోతాను, బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. సో వరలక్ష్మి వ్రతం అయిపోయింది సెకండ్ వీక్, సో అంటే థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా చేసుకోవచ్చు. సో సెకండ్ వీక్ నేను చేసుకోలేదు బట్ నేను ఫోర్త్ వీక్ చేసుకుంటున్నాను అనమాట ఈసారి. సో ఎస్, నాకు మైండ్ లో చాలా ఐడియాస్ అండ్ థాట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పటివరకు అయితే స్టార్ట్ చేయలేదు బట్ ఎస్ చేయాలి. అండ్ మీరు ఎలా జరుపుకున్నారు మీ వరలక్ష్మి వ్రతాన్ని అండ్ ఎంత బాగా పూజ చేసుకున్నారు, ఏ స్టోరీస్ నాకేమైనా ఉంటే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 మన స్టూడియో నంబర్ కి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఇంకొక సాంగ్ వినేద్దాం. వినేసి వచ్చేసిన తర్వాత మనము ఇంకా మాట్లాడుకుందాం.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Andariki namaskaram. Nenu Vani Uppula. Mee Abhimana Sinni Pramukhala Jeevita Visheshalu, Vari Sinni Prasthananloni, Aasaktikaramaina Kathalu, Madhuramaina Patalato, Vani from Vancouver Karyakramamto, Mee Munduku Vastanu, Prati Guruvaram, Central Standard Time Prakaram, Udayam 10 Gantala Nundi, Madhyahnam 1 Ganta Varaku. Only on Radio Surabhi 107.9 FM HD3. America lo Telugu nestam sounds like home.
7: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
0: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటి ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD 3 అమెరికాలో తెలుగు నేస్తం మ్యాట్ని ముచ్చట్లు షో. నేను మీ ఆర్జే అపర్ణాని. సో మీరు ఇప్పుడు వినేశారు నువ్వు నేను మూవీలో నుంచి కులశేఖర్ గారు రాసిన ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసి సందీప్ అండ్ ఉషా గారు పాడారనమాట నా గుండెలో నీ ఉండిపోవా అనే సాంగ్. ఇదైతే చిన్నప్పటి అంటే నా చిన్నప్పటి అప్పట్లో విన్న ఆల్బమ్స్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆల్బమ్ అండ్ సాంగ్ అనమాట. సో చాలా రోజులైన వినేసి అని చెప్పి మీకు కూడా వినిపించేశాను ఈ పాటని. అండ్ ఎస్, వెల్కమ్ బ్యాక్. మనము ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ రేపు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్ అనమాట. ఏంటి అని అంటే రక్షాబంధన్. ఎస్, నేనైతే ఇయర్ మొత్తం కొట్లాడినా సరే రక్షాబంధన్ రోజు ఒక్కరోజు మాత్రం మా అన్నయ్య తోటి చాలా ప్రేమగా ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే మంచి గిఫ్ట్స్ చాక్లెట్స్ అన్ని వస్తాయి కాబట్టి. ఇప్పుడు మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నా సరే ఐ మేక్ ష్యూర్ దట్ ఐ సెండ్ రాఖీ టు మై బ్రదర్ అండ్ ఎస్ రిమైండ్ హిమ్ టు గివ్ మీ అ గిఫ్ట్. సో ఎస్, మీరందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, చిన్నప్పటి నుంచి ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, అండ్ మీకు మీ సిబ్లింగ్ కి ఉండే బాండ్ ఏంటి, మీరు ఇద్దరు కలిసి చేసిన ఎనీ క్రేజీ థింగ్ ఏదైనా ఉంది అంటే నాతో షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 మన స్టూడియోకి. అండ్ ఎస్, మనం ఇంకొక సాంగ్ వినేద్దాం ఇప్పుడు. బట్ బిఫోర్ వి లిసన్ టు అనదర్ బ్యూటిఫుల్ సాంగ్, మీకు నేను ఇండియా టుడే వాళ్ళ గురించి చెప్పేస్తాను. సో ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్, అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఎట్ ఇండియా టుడే సౌత్ లేక్. ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్ అట్ ఓన్లీ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఎస్, అక్కడ అనమాట. సో డెఫినెట్ గా వెళ్ళిపోయి హ్యాపీ ఆర్ ని ఎంజాయ్ చేసేసేయండి. అండ్ మనం ఇంకా మాట్లాడుకునే లోపల ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన పాట అనమాట. సో ఎంజాయ్.

Yes. SPB గారు సుజాత మోహన్ గారు పాడి, ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసి, రాజశ్రీ గారు లిరిక్స్ రాసిన సాంగ్ అన్నమాట పర్వం బానగా అనే పాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్, నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ ఎస్, ఈ సాంగ్ లో చూపించే ఆర్ ఈ మూవీలో చూపించే కాశ్మీర్ విజువల్స్ చూడడానికి ఎంత బాగుంటాయి, బట్ దాన్ని మనం రియల్ గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అట్లీస్ట్ దీనికంటే ఒక 1000 times చాలా బాగుంటుంది అన్నమాట. నేను సమ్మర్ లో వెళ్ళాను, బట్ అంతకంతా బ్యూటిఫుల్ గా ఉంది సమ్మర్ లో కూడా. అండ్ వింటర్ లో ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చెప్పి నా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు చెప్పారు. సో ఐ హావ్ టు డెఫినెట్లీ గో బ్యాక్ ఇన్ వింటర్ అగైన్. బట్ మీరు కనుక ఈసారి ఇండియాకి ప్లాన్ చేసుకుంటే ట్రిప్ కి మాత్రం డెఫినెట్ గా వెళ్ళండి, ఎందుకంటే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇదైతే. యూ హ్యావ్ టు గో అండ్ విజిట్ అండ్ ఎంజాయ్ కాశ్మీర్. ఎస్. సో యా, రాఖీ రాఖీ పౌర్ణమి అని మాట్లాడుకుంటున్నాం మనము. సో మీరు మీ బ్రదర్స్ ఆర్ మీ ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్ ఆర్ మీ కజిన్స్ ఎవరికన్నా ఆర్ కొంతమంది ఫ్రెండ్స్ ఆర్ తెలిసిన వాళ్ళకు కూడా మనం రాఖీ కడతాము. సో అలాగా మీ రాఖీ స్టోరీస్ ఏంటి నాకు కాల్ చేసి చెప్పేసేయండి. మీరు మీ కజిన్స్ కానీ మీరు మీ బ్రదర్స్ కానీ చేసిన కొన్ని క్యూట్ క్యూట్ చిలిపి పనులు, చిన్నప్పుడు మీరందరూ కలిసి చేసి తిట్లు తిన్న పనులు అలాంటివి ఏమైనా ఉంటే మన కాలర్స్ తోటి కూడా కాల్ చేసి షేర్ చేసేసుకోండి. అండ్ ఎస్, ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం మనం ఇప్పుడు. ఈ సాంగ్ వచ్చేసి ఫ్రమ్ ద మూవీ నరసింహ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places and day public places for a reason. Pakawala Chetlan Chipulukoyadam. Public places low manam vesina chetta alage vadilesi veldadam. Landscaping loki unsolicited ga velipodam. These are a big no. Manam konchan jagrataga. Most importantly, mindful ga undama. Public parks, streets, community playgrounds, pools, lanti places ni. Manam velle mundu ela undo. Velipoyetapudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, hamara bazaar hamara ghar.
6: Istilamma vayanam puchukunti vayanam. Ee shravana masallo mee radio Surabhi meeku andistondi kotta sambaralu. Maa Surabhi lakshmulu mee intiki raavalanukuntunnaru. మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో మ్యాట్నీ ముచ్చట్లు. నేను మీ ఆర్జే అపర్ణాని. సో మనం కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ వినేసాము. అండ్ ఎస్, ఇప్పుడు స్టూడియోలో టైం వచ్చేసి 2:07 PM అయిపోయిందన్నమాట. సో ఒక గంట షో అయిపోయింది, ఇంకా 2 గంటల షో మనం ఉంది అండ్ మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఎస్, రేపు రాఖీ పండగతో పాటు మనకి గ్రహణం కూడా ఉంది అన్నమాట రాత్రిపూట. సో పెనమ్రల్ ఎక్లిప్స్ వచ్చేసి 8:23 PM కి స్టార్ట్ అవుతుంది. పార్షియల్ ఎక్లిప్స్ 9:34 PM, మ్యాక్సిమం వచ్చేసి 11:12 PM కి ఉంటుంది. అండ్ టోటల్ ఎక్లిప్స్ ఎండ్ వచ్చేసి 2:01 AM కి అయిపోతుంది అనమాట. సో ఐ థింక్ మనము ఎర్లీ డిన్నర్ చేసేసి హాయిగా తలుపులన్నీ వేసేసుకుని పడుకుని పొద్దున్న లేచేటప్పటికి మొత్తం ఎక్లిప్స్ అయిపోతుంది. అండ్ ఎస్, ఎక్లిప్స్ అనగానే 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు వచ్చేసి అన్ని తలుపులు మూసేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉండేవాళ్ళు. అండ్ ఇంకొకరు వచ్చేసి ఎవరు అని అంటే, వీ హ్యావ్ టు విట్నెస్ దిస్ ఎక్లిప్స్ అని చెప్పేసి బయటికి వెళ్ళి చూసేవాళ్ళు అనమాట. సో మీరు ఏ కేటగిరీ చెందుతారు? నాకైతే చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట ఎక్లిప్స్ చూడాలి అని చెప్పేసి. సో ఇండియాలో ఉండేటప్పుడు అయితే మనకి ఎక్స్రే తీసిన షీట్స్ ఉంటాయి కదా, సో ఆ షీట్స్ తోటి మమ్మల్ని ఇంట్లో చూడమనేవాళ్ళు అనమాట. సో మీరు ఎలా చూస్తారు అండ్ ఎలా చూసేవాళ్ళు నాకైతే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. అండ్ ఎస్, నేనైతే పెద్దగైన తర్వాత అన్ని తలుపులు మూసేసుకుని ఎప్పుడెప్పుడు పడుకుందామా అనే కేటగిరీలోకి మారిపోయాను అనమాట నేను. సో పెద్ద అయ్యే కొద్దీ నాలో ఈ ఒక్క చేంజ్ అయితే నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో ఎస్, మనం ఇంకొక సాంగ్ వినేద్దాము. వినేసి వచ్చేసిన తర్వాత అసలు ఇవాళ టాపిక్ ఏంటి నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదన్నమాట, మనం దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సరిపోదా శనివారం.

సో మనం సరిపోదా శనివారం అనే మూవీలో నుంచి సరిమాపా అనే సాంగ్ వినేశాము. కార్తిక్ గారు పాడారు, కృష్ణకాంత్ గారు లిరిక్స్ రాశారు, అండ్ సాంగ్ కంపోజ్ చేసింది జేక్స్ బిజాయ్ గారు అనమాట. సో ఈ సాంగ్ కూడా నాకు చాలా నచ్చుతుంది. మూవీలో సాంగ్స్ అన్ని కూడా బాగుంటాయి, బట్ దిస్ సాంగ్ పర్టికులర్లీ నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఎస్, మీకు డాలస్ స్మైల్స్ డెంటల్స్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి చెప్పేస్తాను. ఇప్పుడు మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్స్ ని మిస్ అవ్వకండి. అండ్ మీరు వాళ్ళకి కాల్ చేయాలంటే వాళ్ళ నెంబర్ వచ్చేసి 9724845400, ఆర్ వాళ్ళని మీరు విజిట్ చేద్దాం అనుకుంటే వాళ్ళ అడ్రస్ వచ్చి 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. సో సెలబ్రేట్ వినాయక చవితి విత్ అ బ్యూటిఫుల్ లార్డ్ గణేష ఐడల్ ఫ్రమ్ ఇండియా బజార్. ప్రీ బుకింగ్ ఇస్ నౌ ఓపెన్ ఫర్ 3 feet అండ్ 4 feet గణేష్ ఐడల్స్. రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్. ఆర్డర్ త్రూ ది ఇండియా బజార్ యాప్. డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్. బ్రింగ్ హోమ్ బప్పా విత్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. అదనమాట. సో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాము. ఈ సాంగ్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ ద మూవీ రంగస్థలం.

సో మనం రెండు సాంగ్స్ వినేసాం బ్యాక్ టు బ్యాక్, ఒకటి ఎంత చక్కగా ఉన్నావే అనే పాట రంగస్థల మూవీలో నుంచి, ఇంకొకటి ఈ కొత్త ఫీలింగ్ అని ఏమంటారు అనే పాట. ఇది వచ్చేసి రీసెంట్ గా వచ్చిన సింగీతం అనే మూవీలో నుంచి అనమాట. సో ఈ మూవీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. నేను థియేటర్ లో చూడలేకపోయాను, బట్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూసాను అనమాట ఈ మూవీ. నాకైతే ఎంత నచ్చిందో అసలు, ఎంత నైస్ కాన్సెప్ట్ అసలు మూవీది. అండ్ ఆల్సో ఆ ఏజ్ లో అంత అసలు తీయాలి అనే ఆ ఎంతూజియాజమే అసలు నిజంగా అందులో హాఫ్ ఏజ్ లో అట్లీస్ట్ నాకు ఆ ఎంతూజియాజం లో ఒక హాఫ్ ఉన్నా సరే నేను చాలా గ్రేట్ గా ఫీల్ అయిపోతాను అనమాట. బట్ ఎస్, ఆసమ్ మూవీ. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ మూవీలో. యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, అందరు కొత్త వాళ్ళు బట్ చాలా బాగా చేశారు. ఓవరాల్ గా మూవీ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. అండ్ ఎస్, మీకు ఏకల్ వైద్యాలయ కథక్ డాన్స్ స్కూల్ గురించి చెప్పేస్తాను. సో డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ August 28th ఫ్రైడే గ్రాండ్ విలే ఆర్ట్ సెంటర్ లో గార్లండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు అనమాట. సో ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతోంది. సో డిన్నర్ వచ్చేసి 5 PM కి స్టార్ట్ అవుతుంది అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి 7 PM కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో టికెట్స్ వచ్చేసి జస్ట్ $35. సో విచ్ డిన్నర్ కూడా ఇంక్లూడ్ అయ్యింది అనమాట ఇన్ దట్ టికెట్ ప్రైస్. సో డెఫినెట్ గా వెళ్ళండి అండ్ ఎంజాయ్ చేసేసేయండి. అండ్ టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం యూ హ్యావ్ టు విజిట్ tinyurl.com/kathakperformance2026. ఎస్, సో ఇంకొక సాంగ్ వినేద్దాం మనం. అండ్ వినేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము.

0: ఎస్, మనం నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా మూవీలో నుంచి. అదిరి అదిరి అనే సాంగ్ వినేశాము. సో ఇంకొక కొంచెం సేపట్లో మనము బ్రేక్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అండ్ మన షో హాఫ్ టైం కంప్లీట్ అయిపోతుంది. సో మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ద షోని డబల్ ధమాకా 2 సాంగ్స్ తోటి స్టార్ట్ చేసేస్తాము. సో బిఫోర్ వి గోయింగ్ టు ద బ్రేక్, మీకు నేను డీల్స్ బనానా .com గురించి చెప్పేస్తాను. సో రెస్టారెంట్ ఓనర్స్, లిసన్ అప్. స్లో అవర్స్ అండ్ 2 లెస్ walk-ins for your restaurant. DealsBanana.com, a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. Kani restaurant owners, here's the exciting part. Mee offer ni create cheyadam nunchi promotional campaign design and marketing market cheyadam varaku Deals Banana AI does the heavy lifting for you. There is no pre-order commission, and the best part, first 50 restaurants can get the growth plan for free for 3 months. So order. So restaurants owners, don't just wait for customer to walk in, give them a reason to visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. Yes sir. Also meeru Vinayaka Chavithini సెలబ్రేట్ చేసేసుకోవచ్చు. ఇండియా బజార్ ఐడల్స్ బుక్ చేసేసుకొని. సో 3 feet 4 feet ఐడల్స్ కి ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో త్వరగా రిజర్వ్ చేసేసుకుంటే మంచి క్వాలిటీ అండ్ మంచి ఐడల్స్ మీకు మీ సొంతం అయిపోతాయన్నమాట. సో లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్. అండ్ మీరు ఆర్డర్ చేద్దాం అనుకుంటే ఇండియా బజార్ యాప్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్. బ్రింగ్ హోమ్ బప్పా విత్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. ఎస్, సో ఇంకా మనం సెకండ్ హాఫ్ లో ఏం చేద్దాం, ఏం చేయబోతున్నాము అని అంటే, ఎస్ నేను ఇప్పటికీ మన టాపిక్ ఇంకా మాట్లాడలేదు. సో మనం మన టాపిక్ ఆఫ్ ద డే మాట్లాడేసుకుందాం. ఆల్సో మీకోసం నేను పొడుపు కథలు కూడా తీసుకొచ్చేసాను అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ పొడుపు కథలు ఆల్సో. సో కొత్త కొత్తవి నేను వెతికి మరీ తీసుకొచ్చేసాను. సో నేను మిమ్మల్ని అడిగేస్తాను అండ్ మీ నాకు ఆన్సర్స్ చెప్పేసేయాలి ఎవ్రీ వీక్ లాగానే. ఎస్,
1: hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajulas Kitchen in Irving East Plano అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: ఓయ్ బిర్యానీ తింటావా?
12: మర్చిపోయావా? I'm on a diet. Salad.
11: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
12: Inti rendu order chestunava?
11: Anta vari avaku M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus, vala special live handi biryani to double kamita free.
12: Sharing is caring. Tilusa?
11: M&M, 1900 Marketplace Boulevard, Irving.

వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం మ్యాగ్నీ ముచ్చట్లు షోలో నేను మీ ఆర్జే అపర్ణాని. ఎస్, సో స్టూడియోలో టైం వచ్చేసి ఇప్పుడు 2:46 అయిపోయిందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద షో అయిపోయింది, సెకండ్ హాఫ్ ఆఫ్ ద షోలోకి మనం ఎంటర్ అయిపోయాము. అండ్ ఎస్, ఇవాళ నేను మనకి పుట్టేటప్పుడు పుట్టుకతోనే ఒక ఫ్యామిలీ అంటూ వస్తుంది, అండ్ వాళ్ళని చూస్ చేసుకునే ఆప్షన్ మనకు ఉండదు, బట్ కొంతమందిని వీ చూజ్ అనమాట యాజ్ అవర్ ఫ్రెండ్స్, అండ్ లేటర్ వాళ్ళు మనకి ఫ్యామిలీగా మారిపోతారు. సో అలాంటి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట ఇవాళ మనము. ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్స్, స్టోరీస్, ఎవ్రీథింగ్. అసలు వై డిడ్ ఐ ల్యాండ్ అప్ ఇన్ టు దిస్ టాపిక్ ఇవాళ అంటే, వన్ ఆఫ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, దే హ్యాడ్ టు మూవ్ టు అవర్ హోమ్ కంట్రీ ఫర్ గుడ్ ఫర్ సమ్ రీజన్. సో వాళ్ళు వెళ్ళిపో ంటే మేము బాగా సాడ్ గా ఫీల్ అయ్యి లాస్ట్ వీక్ అంతా ఇలానే నడిచిందనమాట మాకు. అండ్ తర్వాత కూర్చొని ఇలా ఊరికే ఆలోచిస్తూ ఉంటే, అసలు మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది, వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ ఎలా అయ్యాయి, వాళ్ల వల్ల ఎలా మారాం మనము, వాళ్ల వల్ల ఏం నేర్చుకున్నాం మనము, అండ్ ఎస్ కొత్త జనాలను కలిస్తే వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటాము, ఎలా మారుతాము, ఎవ్రీథింగ్ ఆలోచిస్తూ ఉండే అనమాట. సో ఐ థాట్ ఓకే లెట్స్ టాక్ టు అవర్ లిసనర్స్ టు ఐ మీన్ లిసనర్స్ టు అబౌట్ దిస్ టాపిక్ అని చెప్పేసి. సో ఎస్, మీరెవరైనా మీ ఫ్రెండ్స్ ని గుర్తు తెచ్చుకొని వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం నాకు కాల్ చేసి చెప్పేసేయండి. ఇంకా మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. అండ్ ఎస్, ఈ లోపల మనం ఇంకో సాంగ్ విందాము. బట్ బిఫోర్ వి లిసన్ టు అనదర్ సాంగ్, మీకు నేను ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ గురించి చెప్పేస్తానన్నమాట. ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్ అన్వైండ్ విత్ delicious bar bites, refreshing draft beers and the perfect evening atmosphere at India Today South Lake. Every day from 4 p.m. to 7 p.m. bar snacks at just $1 and draft beer only for $2.99. So great bites, cold drafts, great happy evenings. India Today 151 North Nolan Drive South Lake. Yes sir, ippudu inkoka beautiful song vinedamu. Vinesi vachin tarvata manam maatladukundamu friends gurinchi.

సో మనం గజిని మూవీలో నుంచి హృదయం ఎక్కడున్నది అనే పాట వినేశాము. అండ్ ఎస్ సాంగ్ కంటే ముందర మనం ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో యా, నేను అలా ఆలోచిస్తూ ఉంటే కొంచెం చిన్నతనానికి వెళ్ళాను అన్నమాట. చిన్నతనంలో మా ఇంట్లో ఒక బుక్ ఉండేది, నేను ఆ బుక్ చూసి లిటరల్ గా నవ్వుకున్నాను అన్నమాట. ఆ బుక్ పేరు వచ్చేసి ఏంటి అంటే హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్. అది ఉండేది, నేను అది బుక్ ఓపెన్ చేసి అయితే ఎప్పుడు చదవలేదు, బట్ ఆ బుక్ కవర్ చదవగానే నేను అన్నాను అన్నమాట మా ఇంట్లో మా ఫాదర్ తోటి, దీనికి ఒక బుక్ రాయాలా, జస్ట్ వెళ్లి స్మైల్ చేసేసి వాళ్ళు స్మైల్ చేసేస్తారు, మనం వెళ్ళి కలిసి ఆడుకుంటాము, అంతే కదా ఫ్రెండ్స్ చేసుకునేది, కొత్తగా ఏముంది దాంట్లో అని చెప్పి అనుకుంటాము. ఇప్పటికే ఆ కంటెంట్స్ ఆఫ్ ద బుక్ నాకు తెలీదు, బట్ ఎస్ అలా చిన్నప్పుడు అంత ఈజీగా ఉండేది అనమాట బేసిక్ గా నాకు ఫ్రెండ్స్ చేసుకోవడానికి. బట్ పెద్ద అయ్యే కొద్దీ ఫ్రెండ్స్ అవ్వడము అని అంటే ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్, అంటే చాలా లేయర్స్ అండ్ చాలా వాట్ యు సే చాలా లెవెల్స్ ఐ మీన్ దాటాలన్నమాట టు బికమ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఎందుకనంటే వాళ్ళతో మనకి వైబ్ మ్యాచ్ అవ్వాలి, అండ్ ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఆర్ న్యూ గ్రూప్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము అని అంటే వాళ్ళందరితో ప్రతి ఒక్కరితోటి మనకి వైబ్ మ్యాచ్ అవ్వాలి, అండ్ టేస్ట్ మ్యాచ్ అవ్వాలి, అండ్ అందరూ యాక్సెప్ట్ చేయగలగాలన్నమాట. చిన్నప్పుడు అలా ఉండేది కాదు. సో వెళ్ళాము అని అంటే ఓకే మనకి ఆడుకోవడానికి ఇంకొక ప్లేయర్ వచ్చేసారు, కమాన్ లెట్స్ వెల్కమ్ న్యూ పర్సన్ అన్నట్టు ఉండేది. బట్ పెద్దయిన తర్వాత అలా ఉండదన్నమాట. న్యూ పర్సన్ వస్తున్నారు అని అంటే వి ఆల్ బికమ్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ న్యూ పీపుల్ అని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో పెద్ద అయ్యే కొద్దీ కొంచెం ఫ్రెండ్స్ ని చేసుకోవడం కష్టమవుతుంది, అండ్ అయిన ఫ్రెండ్స్ మాత్రం డెఫినెట్ గా క్లోజ్ గా అండ్ దే బికమ్ అ వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో అలా ఆన్ ద ఫ్లిప్ సైడ్ కొంతమందికి ఏంటి అంటే చిన్నప్పుడు అస్సలు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, అండ్ పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని కూడా చూసాను అనమాట నాకు ఆపోజిట్ గా ఉండేవాళ్ళని. సో మీరు ఏ కేటగిరీ నాకైతే కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ మనం ఇప్పుడు ఇంకొక సాంగ్ విన్నాము, ఇంకా మనం మాట్లాడుకుందాము. ఆల్సో మీరు మీ ఫ్రెండ్స్ తోటి చేసిన చిలిపి పనులు ఏదన్నా నాతో షేర్ చేసుకోవాలి, మన కాలర్స్ తోటి షేర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా కాల్ చేసి చెప్పేసేయండి. నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి, సో నేను షేర్ చేసుకుంటాను మీతో. బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్, ఈ సాంగ్ వినేసి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మనం ఇంకా మాట్లాడుకుందాము. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ జల్సా.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పచ్చని కవా పరాటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettengi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future, starting today.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
11: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం మ్యాట్ని ముచ్చట్లు షో. నా పేరు ఆర్జే అపర్ణ. సో స్టూడియోలో టైం వచ్చేసి 3:03 PM అయిపోయిందన్నమాట. అండ్ ఎస్, ఇంకొక గంట ఉంది మన షో. 4 PM వరకు మన షో నడుస్తుంది ఇవాళ, అండ్ తర్వాత వేరే షో వస్తుంది. ఎస్, సో ఇవాళ మనము మాట్లాడుకుంటున్నాము ఎస్ ఫ్రెండ్స్ గురించి. సో అలాగా నాకు ఫ్రెండ్స్ అప్పట్లో చేసుకోవడం చాలా ఈజీగా ఉండేది, ఇప్పుడు కష్టమైపోయింది. అలా దగ్గరగా అయిన ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు అని చెప్పి చాలా బాధలో ఉన్నామన్నమాట. సో 1 వీక్ నుంచి అలా నడిచింది మా లాస్ట్ వీక్. సో ఆల్సో ఈ థాట్స్ తోటి ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంకొక థాట్ వచ్చింది ఏంటి అని అంటే, కొంతమంది ఫ్రెనిమీస్ గురించి కూడా నాకు నాకు ఆ థాట్ వచ్చింది అనమాట. దట్ ఎస్, కొంతమంది తోటి బాగా క్లోజ్ గా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, బట్ లీటర్ సడన్ గా దే వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి బ్రేకప్ అయిపోయి, అండ్ ఎస్ వాళ్ళు మనకి ఎనిమీస్ లాగా తయారైపోతారు, అయిపోయారు. కొంతమంది నా లైఫ్ లో అలా ఉన్నారు, ఐ థింక్ అందరి లైఫ్ లో కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఎస్, వాళ్ళని తలుచుకుంటే కొన్ని రోజులు ఓకే బానే అయింది దట్ వి గాట్ సెపరేటెడ్ ఫ్రమ్ దెమ్ అనిపిస్తుంది, బట్ కొన్ని సార్లు వచ్చేసి ఓకే మనం కూడా కొంచెం ట్రై చేసి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో మీకు అలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ దెమ్, సో ఇట్స్ ఓకే, అయిపోయింది ఏదో అయిపోయింది, బైగాన్స్ ఆర్ బైగాన్స్, లెట్స్ కనెక్ట్ అగైన్, లెట్స్ బీ ఫ్రెండ్స్ అగైన్ అని మీకు మాట్లాడాలి అని ఉంటే, టేక్ దిస్ యాజ్ అ సైన్ అండ్ టాక్ టు దోస్ పీపుల్. అండ్ ఎస్, మనం ఇప్పుడు ఇంకొక సాంగ్ వినేద్దాము. వినేసి వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. విన్నాము. అండ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ ద మూవీ ఎస్ తీన్ మార్.

0: అండ్ యాజ్ వి గ్రో అప్ అండ్ లైఫ్ హ్యాపన్స్, మనం వాళ్ళని పక్కన పెట్టేసి అండ్ వాళ్ళతోటి అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం ఏది షేర్ చేసుకోకుండా అయిపోతాము. అండ్ లేటర్ అంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, అంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ నేనైతే ఐ గాసిప్ విత్ మై పేరెంట్స్ అలాట్ అనమాట దాన్ మై ఫ్రెండ్స్. అండ్ ఏది జరిగినా సరే వాళ్ళకైతే మార్నింగ్ ఈవినింగ్ కాల్ చేసి అన్ని విషయాలు చెప్పేస్తాము. అందరి గురించి తెలిసిన ప్రతి విషయము, ప్రతి గాసిప్ పేరెంట్స్ తో దగ్గర నేను షేర్ చేసుకుంటాను. కంపేర్ టు మై ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి మన గురించి ఎన్ని సీక్రెట్స్ తెలిసినా సరే ఇప్పుడు వాళ్లతోటి కాంటాక్ట్ తగ్గిపోయింది. అండ్ ఐ అగైన్ స్టార్టెడ్ టాకింగ్ అండ్ sharing everything with my parents. So I think andaru they'll experience this also in their life. So meelo entha mandi kuda ila unnaru cheppeseyandi, how many of you will relate to this, na call chesi cheppeseyandi. And yes, ippudu inkoka song vineddam manam, but before we listen to the song, meek nenu Dallas lo Indian classical dance lovers ki oka beautiful evening ready ga undi, dan gurinchi cheppabothunnan anamata. So Ekal Vidyalaya DFW chapter presents Kathak on the Silver Screen, August 28th Friday, Grand విలే ఆర్ట్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతోంది అనమాట. సో డిన్నర్ వచ్చి 5 PM కి స్టార్ట్ అవుతుంది అండ్ ప్రోగ్రామ్ 7 PM కి బిగిన్ అవుతుంది. సో టికెట్స్ ప్రైజెస్ వచ్చేసి $35 స్టార్ట్ అయిపోతున్నాయి, విచ్ ఇంక్లూడ్స్ డిన్నర్. సో ఎంటికెట్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం tinyurl.com/kathakperformance2026 కి మీరు వెళ్ళిపోయి యూ కెన్ బుక్ యువర్ టికెట్స్ అండ్ ఎంజాయ్ ద షో. అండ్ ఆల్సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే మీ స్మైల్స్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9724845400 ఆర్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. ఎస్, ఇప్పుడు ఇంకొక సాంగ్ వినేద్దాం మనము. వినేసి వచ్చేసిన తర్వాత ఐ థింక్ విల్ స్టార్ట్ అవర్ పొడుపు కథలు సెగ్మెంట్. అండ్ ఎస్, మీకోసం నేను చాలా క్వశ్చన్స్ తీసుకొచ్చేసాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దోస్ క్వశ్చన్స్. సో డెఫినెట్ గా ఈ సాంగ్ వినేసేయండి. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా MBBS.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: అన్నా.
1: ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందే.

అదన్నమాట. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో నుంచి మనం చైలా చైలా అనే పాట వినేశాము. అండ్ ఎస్, ఇప్పుడు నేను పొడుపు కథలు అడిగేబోతున్నాను మిమ్మల్ని, సో రెడీగా ఉండండి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాణమున్న కదల్లేనిది ఏమిటి. మళ్ళీ అడుగుతాను క్వశ్చన్, ప్రాణం ఉన్న కదలలేనిది ఏమిటి. మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. ఈ లోపల ఇంకొక సాంగ్ వినేసేయండి. ప్రాణం ఉన్న కదలలేనిది ఏమిటి.

0: సో మనం బద్రి మూవీలోంచి బంగాళాఖాతంలో అనే సాంగ్ వినేశాము. అండ్ సాంగ్ కంటే ముందర మిమ్మల్ని అడిగాను ప్రాణమున్నా కథలు లేనిది ఏంటి అని చెప్పి. సో దానికి ఆన్సర్ వచ్చేసి ట్రీ అన్నమాట, ట్రీ ఆర్ మొక్క ఆర్ ఎనీథింగ్ ప్లాంట్ ఆర్ ట్రీ సంథింగ్. సో లాస్ట్ యా మనకి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది కాల్ చేసి. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను మిమ్మల్ని ఏంటంటే, ఇంటికి కాపలా ఉంటాను కుక్కని కాను, నాకు చెవులుంటాయి కానీ నాకు వినపడదు, నేనెవరిని? ఇంటికి కాపలా ఉంటాను కానీ కుక్కని కాను, నాకు చెవులుంటాయి కానీ వినపడదు, నేను ఎవరిని? మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి. అండ్ ఈ లోపల మీరు ఇంకొక సాంగ్ వినేసేయండి. అండ్ బిఫోర్ ఐ ప్లే దట్ సాంగ్ మీకు నేను deals.banana.com గురించి చెప్పేస్తానన్నమాట. సో రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్ స్లో ఆర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఫర్ యువర్ రెస్టారెంట్ deals.banana.com అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ క్యాన్ లిసన్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్ హియర్స్ ద ఎక్సైటింగ్ పార్ట్ మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషన్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్ అండ్
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యూ నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
3: నల్లంచు తెల్ల చీరా.
4: హై గైస్, దిస్ ఇస్ హరిశంకర్ రేడియో సురభి ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్ 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువ కాబోతుంది. కీప్ లిస్నింగ్ మీ నెక్స్ట్ ఆన్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
6: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
0: సో వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD 3 అమెరికాలో తెలుగు నేస్తం. నేను మీ ఆర్జే అపర్ణాని. మన షో పేరు మ్యాట్ని ముచ్చట్లు. సో నేను బ్రేక్ కంటే ముందర డీల్స్ బనానా .com గురించి చెప్తూ ఉన్నానన్నమాట. సో రెస్టారెంట్ ఓనర్స్ కి ఒక ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా AI డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ వచ్చి ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి గ్రోత్ ప్లాన్ అనేది ఫ్రీగా దొరుకుతుంది అనమాట ఫర్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ అ రీజన్ టు. సో విజిట్ డీల్స్ బనానా .com టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యూర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. ఎస్ సార్. సో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, పొడుపు కథలు. సో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇంటికి కాపలా ఉంటాను కానీ కుక్కని కాను, నాకు చెవులుంటాయి కానీ నాకు వినపడదు, నేను ఎవరిని? తెలిస్తే 9726361966 కి కాల్ చేసండి. ఈ లోపల ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసండి ఫ్రమ్ ద మూవీ కలుసుకోవాలని.

బ్యూటిఫుల్ సాంగ్ కదా, దిస్ ఇస్ ఫ్రమ్ మూవీ కలుసుకోవాలని. కలుసుకోవాలని అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వచ్చేసి సాంగ్స్ అనమాట. అన్ని అద్భుతమైన పాటలు, అసలు ఎంత బాగుంటాయో వినడానికి. ఇప్పటికీ విన్నా కూడా చాలా ఫ్రెష్ ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఈ సాంగ్ ఒకటి, అండ్ ఇంకొకటి మన వర్షం సాంగ్ ఒకటి ఉంటుంది దాంట్లో, అది కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఉదయించిన సూర్యుడిని అడిగానే పాట. అండ్ ఆల్సో మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ వచ్చేసి పదే పదే అంటూ నామది అనే ఒక పాట. సో ఆన్లో వచ్చే ట్యూన్ వచ్చేసి ఎన్నో సంవత్సరాలు నా రింగ్ టోన్ లాగా ఉండింది అనమాట ఇండియాలో ఉండేటప్పుడు. ఎస్, నా మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్స్ లో ఫస్ట్ ఉండే ఆల్బమ్ మాత్రం కలుసుకోవాలని. డిఎస్పి గారు అసలు సలాం కొడుతుందయ్యా అనొచ్చు అనమాట ఆయనకి ఈ ఆల్బమ్ కి మాత్రం. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, ఇంటి కాపలా ఉంటాను కానీ కుక్కను కాను, నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు, నేను ఎవరిని అని అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే తాళం చెవి అనమాట. సో కాపలా ఉంటుంది అండ్ చెవులు ఉంటాయి కానీ వినిపించదు. సో మనకి సత్య గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని నేను అడిగేసేది, గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది, గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది. 9726361966 కి కాల్ చేసి నాకు ఆన్సర్ చెప్పేసేయండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ కిక్.

ఎస్, మనము కిక్ మూవీలో నుంచి దీన్ తనన్న హిరే అనే సాంగ్ ని వినేశాము. అండ్ సాంగ్ కంటే ముందర మిమ్మల్ని అడిగాను ప్రశ్న, గది నిండా రత్నాలు, గదికి తాళం ఏమిటది అని చెప్పేసి. సో దానికి ఆన్సర్ అయితే చెప్పేస్తాను, బట్ దానికంటే ముందర మీకు డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి చెప్పేస్తాను. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. అండ్ ఇంకా డీటెయిల్స్ కోసం వాళ్ళని కాల్ చేయాలంటే వాళ్ళ నెంబర్ 9724845400, ఆర్ యూ కెన్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. అండ్ ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్. అన్వైండ్ ద డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ $2.99 and great bites, cold wraps, happy evenings. India Today, 151 North Nolan Drive, South Lake. And yes, గది నిండా రత్నాలు, గదికి తాళం ఏమిటది తెలిస్తే 9726361966 కి కాల్ చేసి నాకు ఆన్సర్ చెప్పేసేయండి. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం మనం.

Yes, a beautiful song manam vinesamu neeve ane paatani and yes, so ee paatani పాడిన వాళ్ళు యాజన్ నైజర్ అండ్ సమీర భరద్వాజ్ గారు. మ్యూజిక్ కంపోజ్ చేసింది ఫణి కళ్యాణ్ గారు అండ్ రిటర్న్ సాంగ్ రాసింది గోమతేష్ ఉపాధ్యాయ్ గారు అన్నమాట. సో అలాగా సో మన షోకి ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసాం మనము అండ్ నా ప్రశ్నకి కూడా సమాధానం మీకు చెప్పేస్తాను నేను. గది నిండా రత్నాలు, గదికి తాళం ఏమిటది అని చెప్పి సో దానికి ఆన్సర్ వచ్చి దానిమ పండు అనమాట. సో అన్ని రత్నాలు ఉంటాయి, దానికి తాళం లాగా దాని స్కిన్ ఉంటుంది అనమాట. సో దాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అండ్ ఈ క్వశ్చన్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఆర్ టుడేస్ షో. సో క్వశ్చన్ ఏంటంటే, ఏది రాసినా చెరుపలేనిది ఏమిటది, ఏది రాసినా చెరుపలేనిది ఏమిటి, మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి అండ్ ఈ సాంగ్ వినేసేయండి. దీని తర్వాత నేను మీకు ఆన్సర్ రివీల్ చేసేస్తాను.

సో మన షో ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసింది అనమాట. సో నా ప్రశ్నకి మీకు నేను సమాధానం చెప్పేసి షోని ముగిచ్చేస్తాను. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఏమి రాసినా చెరపలేనిది ఏమిటి అని చెప్పి. సో దానికి ఆన్సర్ వచ్చి నుదుటి రాత అనమాట. సో ఏం రాసినా మనం దాన్ని చెరపలేము, వీ హ్యావ్ టు జస్ట్ బ్లైండ్లీ ఫాలో ఇట్ అదనమాట ఆన్సర్. సో ఆన్ దట్ నోట్ మన షోని వాళ్ళు మనం కంప్లీట్ చేసేద్దాము. అండ్ నెక్స్ట్ వీక్ షో వచ్చేసి మండే ఉండబోతుంది అనమాట, నాట్ వెన్స్డే. సో ఐల్ బి కమింగ్ ఆన్ మండే. అండ్ టిల్ దెన్ కీప్ లిస్నింగ్ టు రేడియో సురభి, అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ ఫాలోస్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. మా హ్యాండిల్ పేరు రేడియో సురభి. సో వినండి. నెక్స్ట్ కల్పన గారు రాబోతున్నారు అనమాట షో తోటి. సో దిస్ ఇస్ ఆర్జే అపన సైనింగ్ ఆఫ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Moreland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Sita.

ఎప్పుడైనా లైఫ్ లో ఒక మనిషి ఎదురైతే అతను ఏదో చేసి మీకు నచ్చకపోతే, సంథింగ్ లైక్ మీ మన్స్ హర్ట్ అయిన వాళ్లతో ఇఫ్ యూర్ గుడ్, డు నాట్ రిగ్రెట్ దాట్. ఆల్సో మీ మంచితనం ఎప్పుడు మీతోనే ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ. వాళ్ల నేచర్ వాళ్లకుంటుంది, మీ పర్సెప్షన్, మీ రిఫ్లెక్షన్ అది మీతోనే ఉంటుంది ఎప్పటికీ. సో రిమెంబర్, నెవర్ రిగ్రెట్ బీయింగ్ అ గుడ్ to a wrong person. Hi, hello, good evening, happy Wednesday to all our lovely listeners. Mere vintunaru Surbhi D2 Drive Time Show with me, RJ KGF Kalpana. KGF ante Kabaddi Games and Fun, which is going to continue from 4 to 7 p.m. Kani modata, first of all, I would like to say thank you to all our sponsors. అదేమిటంటే ఇండియా టుడే సౌత్ లేక్ లో ఉంది, డాలస్ మాల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ మనకి డాలస్ లో ఉంది, గణేష్ చతుర్థి మహాప్రసాదం రాజులాస్ కిచెన్ వాళ్ళు అందిస్తున్నారు, ఏకల్ విద్యాలయ కథక్ ప్రోగ్రాం జరగబోతుంది ఈ శుక్రవారం 28th అట్ గార్లెండ్, అండ్ డీల్స్ బనానా .com ఇస్ వండర్ఫుల్ డీల్స్ ఫర్ ఆల్ ద రెస్టారెంట్ ఓనర్స్. వీటి వివరాలన్నీ కాసేపు తర్వాత అందిస్తాను, బట్ లెట్ మీ టేక్ యూ టు the common factor segment. Telusuga meelo kontamandiki and meelo kontamandiki telikapothe, let me tell you common factor segment emt anedi. So those who are the new listeners to our show, common factor segment lo obviously common link unna paatlu play chestanu, and 4 to 4:30 a common link emt anedi, that could be a word, a music director, something, something about singers, something about theme, edo okati untundannamata, adi aa link ni మీరే ప్రతి పాట విని గమనించి మజుడికి కాల్ చేయాలి. మజుడియో నంబర్ 972-636-1966. అగైన్ 972-636-1966. సో మొదటి పాటకి తీసుకు వెళ్లే ముందర మీరు మా రేడియో సుర్భి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com లేదా మా ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ 107.9 FM HD3, అండ్ we are also on Instagram, Facebook and YouTube. So tappakunda follow avandi

రెండు పాటలు విన్నారు బ్యాక్ టు బ్యాక్. అండ్ ఇందులోనే కామన్ లింక్ ఉంది, మీరు ఎవరైనా గమనించారా? చేసేస్తే కాల్ చేసేసండి 972-636-1966. కాల్స్ వస్తున్నాయి కానీ అది కరెక్టా కాదని కాసేపట్లో చెప్పేస్తాను. బట్ లెట్ మీ టేక్ యూ టు ద థర్డ్ సాంగ్, ఇది కూడా జాగ్రత్తగా వినండి, గమనించండి. దీని తర్వాత ఇంకో పాట బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసేస్తాను రైట్ ఆఫ్టర్ దిస్. అండ్ మీరు వింటున్నారు సురభి D2 డాట్ కామ్ షోలో కామన్ ఫ్యాక్టర్స్ సెగ్మెంట్.

ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ వస్తున్నాయండి. ఈ పాటకి లింక్ లో ఇంకో పాట వినిపిస్తున్నాను. దాట్ ఈస్ అగైన్ రేడియో సుర్భి D2 show vintunaru Common Factor segment, and this is your host RJ Kalpana. Here's another song from Common Factor segment.

One of my favorite songs, Sukumarudu Sinmani Chivinnaru, Shreya Ghoshal voice lo ee paata meeru, and again meeru vintunnaru common factors segment lo common link unna paatalu. Aa common link entanedi meelo evaraina guest cheyagalugute meeku andichedi maa studio number call cheyadaniki 972-636-1966. And maroka paataki teesukelle mundra, which is a common of course, kaani daniki mundra let me tell you about India Today. ఇండియా టుడేలో హ్యాపీ అవర్ జరుగుతుందండి ప్రతిరోజు 4 నుంచి 8 వరకు. అక్కడ మీకు దొరుకుతాయి బార్ స్నాక్స్ ఓన్లీ $1 కి, అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఈ వేడి వేడి సమ్మర్ లో జస్ట్ ఫర్ $2.99. గ్రేట్ బైట్స్, కూల్ డ్రాఫ్ట్స్ అండ్ హ్యాపీ ఈవినింగ్స్ అట్ ఇండియా టుడే. అది ఎక్కడుందంటే 151 నార్త్ నోలిన్ డ్రైవ్, సౌత్ లేక్. తప్పకుండా వెళ్ళండి అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయండి ఇండియా టుడే. ఇది కాకుండా ఇంకా విషయాలు ఉన్నాయి నవ్వుకోవడానికి. అదేంటంటే మీ నవ్వు మీ చేతిలో ఉంది, మీ హెల్త్ మీ చేతిలో ఉంది, అండ్ అది ఏంటంటే దానికి చక్కగా నవ్వాలంటే డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రేస్ కూడా చేసుకోవాలి కదా. అది జస్ట్ ఫర్ $29 కి మాత్రమే అందిస్తున్నారు డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారు. They are located at 3234 Forest Lane, Dallas, and well, a number 972-484-5400. I repeat, 972-484-5400. Common Factor segment lo maroka paata, and let's see meelo ever guest chestaro ee common factor ante anedi. Here we go, another song for you all.

This will be our last song from the Common Factor segment. Let's see మీలో ఎవరు గెస్ట్ చేస్తారు. చాలా మంది కాల్ చేశారు. మీ ఆన్సర్ కరెక్టా కాదా కాసపల్లి చెప్పిస్తాను. ఐఎమ్ స్టిల్ టేకింగ్ కాలర్స్. హియర్ వి గో, లాస్ట్ సాంగ్ ఫ్రమ్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్.

0: And I am back to Reveal, a common factor segment team. Then the calls that they chalani vachayi. Kontamandi music director annaru. Kontamandi flowers annaru. Kani kontamandi matrame correct ga guest chesaru. Calls aithe Uma, Madhuri, Revati, Achyuta, Venkata, Pragati, Brahmara, Sai will call chesaru. Kani sarena samadhanam manaku vachindi Madhuri and Venkata dukanichi. And ivalli the common factor segment is sisters. First song what I played is Aarti Agarwal and Wala sister pair. I'm sorry, naku teliyaledu. I think Aditi Agarwal anukunta. Yes, Aditi Agarwal. So okkasari konni sarlu tattadu gurturadu. Then Kajal Agarwal and Nishi Agarwal paatu vinnaru and Namrata Shirodkar and Shilpa Shirodkar paatu vinnaru. So ivalati common factor segment was sisters. Kaasepa tarvata inka KGF start avutundi. Stay tuned, I will be back.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andisthondi Project W, Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: అందరికీ నమస్కారం, నేను ఉప్పున మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం 10:00 నుండి 1:00 వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: Oh, hello, dinner plans enti group lover em support chesalaru?
9: What a day, I'm completely exhausted. Dinner plans enti
10: nene em undaledi roju dinner ki? Dinner plans enti?
1: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
11: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
12: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
11: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

ఆయన సురభి డి టూ డ్రైవ్ టైమ్ షోలో మీ అందరికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు విత్ మీ ఆర్జే కల్పన. అండ్ కేజీఎఫ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కబుల్డు గేమ్స్ అండ్ ఫన్ ఇవాళ ఆగస్ట్ 26th. అండ్ స్పెషల్ ఏమిటంటే ఇవాళ ఉమెన్ ఈక్వాలిటీ డే అట, ఆల్సో నేషనల్ డాగ్ డే. సో మీలో ఎవరికైనా పెట్స్ ఉంటే, ఇఫ్ యూ డోంట్ నో, నియర్ బై స్టోర్స్ కు వెళ్తే వాళ్ళు ఫ్రీగా మీ చిన్న చిన్నారి పెట్స్ కి ఏంటంటే ట్రీట్స్ ఇస్తారు ఫ్రీగా. సో యూ కెన్ గో అండ్ గివ్ ట్రీట్ టు యువర్ బ్యూటిఫుల్ డాగ్, ఎందుకంటే అది కూడా పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీనే కదా. ఇక్కడికి వెళ్ళినా ఫ్రీగా ట్రీట్ ఇస్తారనమాట. అఫ్ కోర్స్ స్టార్ బక్స్ కి వెళ్తే ఇప్పుడు కూడా ఫ్రీగా మనకి పపచిన్నో ఇస్తారు, బట్ బికాస్ ఇట్స్ నేషనల్ డాగ్ డే, సో మీ పెట్స్ కి ఏదైనా ట్రీట్ అందించేసేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇవాళ మనం ఏంటంటే సిస్టర్స్ గురించి మాట్లాడదాం. సిస్టర్స్, ఒక్కోసారి ఏంటంటే ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం ఉన్నా అలా వాళ్లతో మాట్లాడితే టైం అలా అలా అలా తెలియకుండా అయిపోతుంది అన్నమాట. సో ఒకసారి ఏంటంటే కష్టాలు సంతోషాలు బాధలు కోపము నవ్వు ఇవన్నీ పంచుకుంటారు. అలా సిస్టర్స్ డే అంటే వాళ్ళ సిస్టర్స్ డే కాదనుకోండి, బట్ వీఆర్ జస్ట్ గోయింగ్ టు క్యాజువల్లీ టాక్ అబౌట్ మీకు కనుక సిస్టర్స్ ఉంటే హౌ డూ యూ వాంట్ టు ట్రీట్ దెమ్. అందులో రేపు కొంతమంది ఎల్లుండి సెలబ్రేట్ చేస్తున్నారు రక్షాబంధన్ డే, రాఖీ పౌర్ణమి. సో ఈ సందర్భంగా మీ సిస్టర్స్ కి మీరు అంటే కొంతమంది గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు కూడాను, బట్ అది కాకుండా హౌ డూ యూ వాంట్ టు సెలబ్రేట్ దిస్ రాఖీ పౌర్ణమి విత్ యువర్ సిస్టర్. సిస్టర్స్ లేని వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పేసేయచ్చు హౌ ఇట్ ఈస్ లైక్ ఒక సిస్టర్ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు. యూ కెన్ సర్టన్లీ కాంట్రిబ్యూట్ యువర్ ఒపీనియన్ విత్ 972-636-1966 మా స్టూడియో నంబర్. అండ్ ఇది కాకుండా కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి. సో కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ అప్పుడు గేమ్స్ కూడా ఉంటాయి కదా. సో ఇవాళ గేమ్ ఏమిటో అది చెప్పేస్తాను, కానీ ఒక పాట అయితే లైన్అప్ చేసేసాను. మనము రేవతి గారు రిక్వెస్ట్ చేసిన పాట, అండ్ దాట్ ఈస్ ఫ్రమ్ మన్ మధుర సినిమా నుంచి. హియర్ వి గో రేవతి గారు, ద సాంగ్ ఫర్ యూ that you requested.

ఇందాక మనకి ప్రగతి గారు కాల్ చేసి చెప్పారు సిస్టర్స్ నిజంగా ఒక బ్లెస్సింగ్. ఆవిడ కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ మధ్యలో ప్రతిరోజు ఆల్మోస్ట్ కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటారట. బాధున్నా సంతోషం ఉన్నా ఏ విషయమైనా సిస్టర్స్ పంచుకుంటుంటారు. అదొక ఒక తెలియని లెట్ గో అనమాట. ఏదైనా మాట్లాడలేని అనుకుంటే వీ కెన్ జస్ట్ షేర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ విత్ యువర్ సిస్టర్స్ కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఒక ఫ్రెండ్ ఇన్ నీడ్ అని అన్నప్పుడు ఏంటంటే సిస్టర్స్ తో మనం ఏ విషయమైనా మాట్లాడుకుంటుంటాం. అండ్ ప్రగతి ఏంటంటే ఒకసారి వాళ్ళు లాంగ్ టర్మ్ లో మాట్లాడలేకపోయినా ఫర్ వాట్ ఎవర్ రీజన్, అంటే లాంగ్ డిస్టెన్స్ కాబట్టి టైమ్ జోన్స్ డిఫరెంట్ కాబట్టి మాట్లాడలేకపోయినా, బట్ మధ్యలో ఏంటంటే ఒకవేళ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ ఫ్యూ వీక్స్ మాట్లాడిన తర్వాత కూడా ఇట్స్ ఆల్వేస్ ది సేమ్ వే, అరే ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, ఏంటి, అలాంటివన్నీ కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న తగాదాలు అవుతుంటాయి, బట్ నథింగ్ దట్ గోస్ టు ద హార్ట్ కదా. బికాస్ సిస్టర్స్ ఆర్ బ్లెస్సింగ్స్, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ గివెన్ ఫ్రెండ్. సో థ్యాంక్ యూ ప్రగతి షేర్ చేసినందుకు మీ ఒపీనియన్. అలాగే ఇఫ్ యూ హ్యావ్ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎనీబడి కాల్ అస్, హౌ డూ యూ వాంట్ టు ట్రీట్ దెమ్ ఆన్ రాఖీ పౌర్ణమి డే, విచ్ ఇస్ కొంతమంది రేపు చేసుకుంటున్నారు అండ్ మనకి ఏంటంటే గ్రహణం కూడా ఉంది కాబట్టి కొంతమంది ఎల్లుండి చేసుకుంటున్నారు. సో ఎప్పుడు చేసుకున్నా కాల్ అస్, హౌ డూ యూ వాంట్ టు సెలబ్రేట్ ఎ స్పెషల్ డే, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ ఏదనుకున్నా. ఇప్పుడైతే ఐ వాంట్ టు ప్లే అ క్లిప్పింగ్ అండ్ ఆ క్లిప్పింగ్ ఏ సినిమాలో మీరు కాల్ చేసి చెప్పాలి. మా స్టూడియో నెంబర్ 9726361966. ఇప్పుడు మీరు వినబోయే క్లిప్పింగ్ ఏ సినిమాలోది, లెట్ సి మీలో ఎవరు గమనిస్తారు సినిమా పేరు.

0: బతు గొడవకొచ్చేటవా. ఇప్పటికి నా చేతిలో 99 మంది అయిపోయినారు. నేను పట్టించినాను అనుకో సెంచరీ, రేపు నాకు సన్మానం చేస్తారు.
1: దీని నోటికి చిక్కాను నా బతుకు చికెన్ 65 మొక్క అయిపోతుంది.
0: నా నోటి నుంచి తప్పించుకోనివరా
1: రేసిద్దిగా, నువ్వు చంపురా అర్జెంట్ గా.

0: సాకెపోనవా? ఎంత కేటుగాడు కాకపోతే గొడవకు వచ్చేటవా? ఇప్పటికి నా చేతిలో 99 మంది అయిపోనారు. నేను పట్టించినాను అనుకో, సెంచరీ. రేపు ఒకసారి మనసే ఎత్తారు.
1: దీని నోటికి చిక్కాను, నా బతుకు చికెన్ 65 మొక్క అయిపోతుంది.
0: నా నోటి నుంచి తప్పించుకోనేవరా?
1: రే సిద్ధిగా, నువ్వు చంపురా అర్జెంట్ గా.

0: వారిని నువ్వు మంచివా కుక్కవ, అలుపు సలుపు లేకుండా పెరిగేటత్తను. పోయిన జన్మలో అలసటతో చచ్చిపోయిన అలసేసిన అయ్యి ఉంటావా అమ్మా, ఆయసం వచ్చేస్తున్నది.
1: So, the common factor segment, I'm sorry, it's about the clipping, comedy clipping. So, yes, in Maludhi, Milo, and a guest, Chigalgati, call just Chippe Sendi, in the low, Okabai, Gorudhu Kostadu, and Kukkuntundi. That is a clue I'm giving you. 972-636-1966, my studio number, and now I'm playing a song. Uma gari request chesina part anamata, idi epic first semester movie nunchi.

0: ఉమా గారు రిక్వెస్ట్ చేసిన పాట ఇదన్నమాట. సో ఇంతకు ముందర వినిపించిన క్లిప్పింగ్ కి ఆన్సర్ ఇంకా రాలేదు, కాల్ చేసి చెప్పేసేవచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ గెస్ట్. అందులో ఇంకొక క్లూ ఏంటంటే సుధీర్ బాబు ఉన్నారు అండ్ పక్కన కుక్కుంటుంది. ఏ సినిమా అనుకుంటున్నారు కాల్ చేసి చెప్పేసేయండి. దెన్ ఐ వాంట్ టెల్ యూ అబౌట్ గణేష్ చతుర్థి రాబోతుంది కదా ఇంకొక రెండు వారాల్లో, దాని సందర్భంగా రాజులస్ కిచెన్ వారు అందిస్తున్నారు మహాప్రసాదం. అండ్ అదే కాకుండా రేట్లు కూడా చాలా అఫోర్డబుల్ ఉన్నాయి. అంటే మహాప్రసాదం జస్ట్ 5 pounds and 10 pounds క్వాంటిటీలో ఇస్తున్నారు. ఇదే కాకుండా యూ కెన్ ఆల్సో ఆర్డర్ ఫ్రెష్లీ మోదక్, కాజు కత్లీ, ఇంకా ఏదైనా పండగకి సంబంధించిన స్వీట్స్ మీరు ఆర్డర్ చేసేసేవచ్చు రాజులస్ కిచెన్ దగ్గర. ఇట్స్ గోయింగ్ టు బి డిలీషియస్ అండ్ ఆల్సో ఫ్రెష్లీ మేడ్ మోతిచూర్ లడ్డూలు కూడా ఉన్నాయండి. మీ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే వాళ్ళ నంబర్ నేను మీకు అందిస్తాను, 9728787999 ఆర్ 4693601556. ఇదే కాకుండా ఇంకా మనకి ఎల్లుండి అంటే శుక్రవారం గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ గార్లెండ్ దగ్గర జరగబోతుంది ఏకల్ విద్యాలయ వాళ్ళది కథక్. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఎంచాంటింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటున్నానంటే అక్కడ ఈ కథక్, అఫ్ కోర్స్ యూ గోయింగ్ టు వాచ్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్, బట్ వీళ్ళేంటంటే జస్ట్ కొంచెం చాలా క్యూరేట్ చేసుకుని చాలా కష్టపడ్డారనమాట. అండ్ వాళ్ళు మన మూవీలో నుంచి ఐకానిక్ సాంగ్స్ తీసుకున్నారు, ఒక చక్కటి క్యారెక్టర్స్ సర్దిద్దుతున్నారు. ఇదే కాకుండా కథ పర్ఫార్మెన్స్ అఫ్ కోర్స్ ఉంటుంది, స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ అనమాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఎంచాంటిక్ థియేట్రికల్ ఈవినింగ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మిస్ అవ్వకండి, తప్పకుండా వెళ్ళండి. ఆల్సో ఏకల్ విద్యాలయ వాళ్ళంటే దిస్ ఇస్ దే డూయింగ్ ఫర్ ద గుడ్ కాజ్. ఎప్పటి నుంచో వాళ్ళు ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి సంబంధించి చేస్తున్నారు. ఇండియాలో రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి స్కూల్స్ అందిస్తున్నారు, హెల్త్ కేర్ అందిస్తున్నారు, చాలా ఫెసిలిటీస్ అందిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కథక్ పర్ఫార్మెన్స్ ద్వారా ఈ కాజ్ అనేది వాళ్లకు వెళ్లబోతుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే యూ కెన్ విజిట్ tinyurl.com/kathakperformance2026. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సాయి, హ్యాపీ వెనస్ డే, చెప్పండి ఏం సంగతులు? ఓకే, ఇంటికి వెళ్తున్నారు. ఓకే, ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ గమనించారా? సినిమా పేరు ఏమిటన్నారు? ఎస్, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకొక గేమ్ ఆడదాం అనుకుంటున్నాను జస్ట్ ఫర్ 10 seconds సాయి. సో లెట్స్ సీ ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ దాట్. నేను ఇప్పుడు మామూలుగా ఇక్కడైనా ఇండియాలోనైనా ఊర్ల పేర్లు ఒక రైమింగ్ వర్డ్ ఎండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పను, మీకు అది ఇవ్వలేదు కానీ, బట్ ఇప్పుడు నగర్ అన్నారు అనుకోండి, నగర్ తో ఎండ్ అవుతాయి కొన్ని ఊర్ల పేర్లు కదా. అట్లా నేను ఒకటి వర్డ్ చెప్తాను, దానికి ఎండ్ అయ్యే వర్డ్స్ మీరు చెప్పాలి, అదే ఊర్ల పేరు ఆ ఎండింగ్ తో రైమింగ్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో గుడా, గుడా ఒకటి నేను అందిస్తాను, మిగతా మీరు చెప్పండి. హైదర్ గుడా,
1: మిరియాల్ గుడా, నానక్రమ్ గుడా.
0: ఓకే, గోన్ టైం అయిపోయింది, 10 seconds అయిపోయింది. సో మీరు మూడు చెప్పారు 10 seconds లో, మిరియాల కూడా, చంచల్ కూడా, ఇంకేమన్నారు? నానక్రమ్ కూడా. ఓ, ఇది ఎక్కడుంది? ఐసీ, ఓకే, ఇంట్రెస్ట్. అవునా? ఓకే ఓకే, సో గుడ్ గుడ్, వెరీ గుడ్ సాయి, థ్యాంక్ యూ. మూడు పేర్లు చెప్పారు, సో ఇలాంటి గేమే మనం ఆడబోతున్నాం అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్ అండ్ దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ కామెడీ సీన్ ఆ మూవీ నుంచే. థ్యాంక్ యూ అండి. సో అలా నేను చెప్పిన వర్డ్స్ తో ఎండ్ అయ్యే సిటీస్ మీరు చెప్పాలి. సో గుడా నుంచి ఇప్పుడు ఏవైతే మూడు పేర్లు సాయి చెప్పిందో అవి కాకుండా వేరేవి కూడా మీలో ఎవరైనా చెప్తే తర్వాత కాల్ చేసి చెప్పేసేయచ్చు, బికాస్ తర్వాత నేను ఇస్తాను ఇంకొక పేరుతో. ఆ పేరు అనేది ఇప్పుడే చెప్పాను కదా, తర్వాత చెప్తాను. బట్ ఈ లోపల అగైన్ కమింగ్ బ్యాక్ టు ఏకల్ విద్యాలయ కథ గురించి, అది మనకి 20th అంటే శుక్రవారం గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ లో జరగబోతుంది గార్లెండ్ దగ్గర. 8 మొదలవుతుంది కానీ 8 లోపల మీరు డిన్నర్ చేసేసేవచ్చు అక్కడే, ఎందుకంటే వాళ్ళ టికెట్ లో డిన్నర్ కూడా ఇన్క్లూడెడ్, ఓన్లీ $435. ఎంత చక్కగా కదా, $35 కి డిన్నర్ తినేసేయచ్చు అండ్ ప్రోగ్రామ్ చూసేసేయచ్చు 8. సో టికెట్స్ కి అండ్ మరిన్ని వివరాలకి యూ కెన్ విజిట్ tinyurl.com/kathakperformance2026.

నేను అడిగిన క్వశ్చన్స్ కి మైండ్ బ్లాక్ చేయకుండా మైండ్ అన్లాక్ చేసేసుకుని ఓపెన్ చేసి ఆన్సర్స్ ఇచ్చేసేయండి. బికాస్ ఇట్స్ అ వెరీ సింపుల్ గేమ్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ కూడా. ఎందుకంటే ఇలా మనం గుడ నుంచి ఎండ్ అయ్యే సిటీ పేర్లు చెప్పాలి. సో మనకి కవిత గారు కాల్ చేసి కొన్ని సిటీ పేర్లు చెప్పారు అండ్ ఆఫ్ ఎయిర్ తీసుకుని నేను ఆ 10 సెకండ్స్ లో, కాకపోతే అంతకు ముందర సాయి ఏదైతే పేరు చెప్పిందో అవి రిపీట్ అవ్వకుండా చెప్పాలన్నమాట. అలాగే మన నెక్స్ట్ కాలర్ ఏదైతే ఆన్ ఇయర్ వస్తారో వాళ్ళకి ఇంకొక పేరు ఇస్తాను. అది ప్రిఫిక్స్ అని అయి ఉండొచ్చు, సఫిక్స్ అని అయి ఉండొచ్చు. దాంతో మొదలయ్యే సిటీ పేర్లు మీరు చెప్పాలి. అది ఏమిటో, ఏం పేరు అయి ఉంటుందో అది మీరు కాల్ చేసాకే చెప్పేస్తాను. 9726361966. ఇప్పుడు కవిత గారు ఒక పాట అడిగారు ఓ సీత, మన సీతారామం సినిమా నుంచి. హియర్ వి గో కవిత, ది సాంగ్ ఇస్ ఫర్ యూ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. రేడియో సుల్బీ సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
1: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ టాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
4: పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. మనం మామూలుగా కామెడీ క్లిప్పింగ్స్ వేస్తుంటాము, కబుర్లు, గేమ్స్ అండ్ ఫన్ నడుస్తూ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఫెదర్ వల్ల ఏంటంటే కొంచెం డెవస్టేషన్ కూడా అవుతుంది. సో రైట్ నౌ ఏదైతే నేపాల్ తిబెత్ బార్డర్ లో వీ హ్యావ్ అ ఫ్లాష్ ఫ్లడ్, దానివల్ల ఐ హోప్ దట్ ఎవ్రీబడి అంటే ఐ డోంట్ నో ద సిచ్యువేషన్ ఓవర్ దేర్ ఇస్ లిటిల్ క్రిటికల్ దేర్, బట్ అదర్వైజ్ ఎవరైతే రెస్క్యూ చేసి బయటకు రాగలిగారో ఐ హోప్ దట్ దే ఆర్ సేఫ్ అండ్ సౌండ్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వెదర్, ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఫ్యూ డిగ్రీస్ డౌన్ అయింది, బట్ అయినా 3 digits లోనే ఉందన్నమాట డాలస్ లో వెదర్ రైట్ నౌ. ఇట్స్ సెంచరీ కొట్టేసింది ఇవాళ అయితే, బట్ రేపు కొంచెం 90s లో పడిపోతుంది. వీక్ అంతా మళ్ళీ కొంచెం 90s లోకి వస్తుంది. అండ్ వర్షం అయితే ఎక్కడ లేదు నెక్స్ట్ 10 days లో, దెర్ ఇస్ నో ఫోర్కాస్ట్ ఆఫ్ రెయిన్. అండ్ అలాగే మనము 5 o'clock ఇప్పుడు కూడా గోల్డ్ రేట్ చెప్తాం కదా, సో ఇవాళటి గోల్డ్ రేట్ ఎంత ఉందో చూసేద్దాము. అండ్ అదేంటంటే దాస్ ఆల్వేస్ ఐ సే అబౌట్ 1 gram 1 ounce 1 biscuit, సో 31 ounces అది 31 ounces విచ్ ఇస్ ఈక్వల్ టు 1 biscuit. దాని రేట్ ఇవాళ $4,647.80. అగైన్ 1 biscuit విచ్ ఇస్ ఈక్వల్ టు 31 ounces గోల్డ్ రేట్ ఇస్ $4,647.80. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జీ కల్పన, ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. మనకు ఒక హిందీ సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది అండ్ ఈ సినిమా పేరు K3G. ఇన్ షార్ట్ పాట, హియర్ వి గో.

ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్, పాటలు, పార్టీ, బ్యాక్డ్రాప్ అన్నిటితో ఉన్న ఒక మూవీ K3G కభీ ఖుషీ కభీ గమ్. మూవీ నుంచి విన్నారు మీరు ఈ పాట. మనకి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రగతి గారు అండ్ బ్రహ్మరా గారు ఇద్దరు కాల్ చేశారు. అండ్ ది బోత్ ఆర్ సిస్టర్స్ అండ్ వాళ్ళు సిస్టర్స్ గురించి మాట్లాడుతుంటే దేవర్ ఆల్సో టచ్డ్. ఈ సినిమాలో బ్రదర్స్ గురించి ఉంటుంది అనుకోండి, అఫ్ కోర్స్ అండ్ సిస్టర్స్ కూడా, యాక్చువల్లీ సిస్టర్స్ కూడా, యా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా, కరెక్టే. అండ్ వాళ్ళకి మూవీ బాగా టచ్ గా అనిపించింది. ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళు రోజు కాల్ చేసి మాట్లాడుతుంటారు, టచ్ లో ఉంటారు, సంతోషాలు బాధలు అన్ని పంచుకుంటుంటారు అనమాట. అండ్ అలాగే ఈ రాఖీ పండుగ సందర్భంగా వాళ్ళ సిస్టర్స్ కి కూడా రాఖీ కడతారట. ఇంట్రెస్టింగ్. యూజువల్ గా బ్రదర్స్ లేకపోతే చాలా మంది ఏంటంటే ఫాదర్స్ కి రాఖీ కడతారు. ఇఫ్ యూ హ్యావ్ బ్రదర్స్ అఫ్ కోర్స్ వాళ్ళ కడదాం అనుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొటెక్షన్ కదా. సో అలా సిస్టర్స్ కూడా రాఖీ కడతారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్, ఇంట్రెస్టింగ్. అండ్ అది కాకుండా అలవాట్లో పొరపాటు ఏం జరిగిందంటే, అంతకు ముందర గోల్డ్ రేట్ ఏదైతే చెప్పానో మన లిసనర్ చాలా షార్ప్ గా వింటున్నారు. సో అగైన్ కరెక్టింగ్ థింగ్స్, వన్ స్పాట్ ప్రైస్ అండ్ 1 ounce ఆఫ్ గోల్డ్ రేట్ ఈస్ రైట్ నౌ, ఇందాక చెప్పినట్టు $4,674. ఎందుకంటే మారుతూ ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే అనురాధ గారు అదే చెప్పారు, అంత నేను అంతకు ముందు అలవాట్ల పొరపాటు ఏం చెప్పాను. సో లైన్ లో నిలబడతానండి, 31 ounces కొనేసుకుంటానని అన్నారు. అంత రేట్లో ఉంటే సో నేను అన్నాను అలా అండి. సో నేను కూడా

0: నీ ఇంత టైం ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను, నువ్వు ఇల్లక్కడ ఉండు. రెడీ వందనా,
1: స్టార్ట్ చేద్దామా సార్?
0: వైనాట్ 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో.
1: సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355333. సార్, మీరు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
0: 100 వికెట్లు తీసినోడు 101 వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు.
1: అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లే. సారీ సార్. హలో.
2: హలో అండి.
1: ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా?
0: కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా?
2: సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో.
0: బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా?
2: చూసాను సార్.
0: ఎన్నిసార్లు?
2: 3 సార్లు. ఈ సినిమాను మీరే డైరెక్ట్?
0: కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గర నుండి చూసుకుంటాను.
3: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ వెన్స్డే. చెప్పండి, నేను సినిమా పేరు తెలుసా మీకు? దాట్ ఈస్ రైట్. ఆ తర్వాత తోమి పడేస్తారు రవితేజ అండ్ పక్కన శ్రీనివాస్ రెడ్డి, ఇద్దరిని ఎంఎస్ నారాయణ్ ని. వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ మూవీ. అందులో ఏంటంటే ఇలాంటివి బ్లూపర్స్ అండ్ కామెడీ క్లిప్పింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఒక కామెడీ మ్యాడ్నెస్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. సో ఆంజనేయులు సినిమా పేరు. అండ్ అలాగే మీలో ఎవరైనా నాతో 10 సెకండ్స్ గేమ్ ఆడడానికి రెడీగా ఉంటే కాల్ చేసే సినిమా స్టూడియోకి 9726361966 మా స్టూడియో నెంబర్. అండ్ లెట్ మీ టెల్ యూ అబౌట్ డీల్స్ బనానా అంటే ఏమిటో. అయితే రెస్టారెంట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకి ఈ న్యూస్ ఇట్స్ గోన్ బి వెరీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే ఒకవేళ మీరు స్లో అవర్స్ ఉన్నాయి అండ్ వాకిన్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని అనిపిస్తే కంగారు పడకండి. deals.banana.com గురించి చెప్తాను. అదేంటంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్, ఎవరైతే రెస్టారెంట్ ఓనర్స్ అయినా దే కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ కానివ్వండి, కూపన్స్ కానివ్వండి, ఇవన్నీ లిస్ట్ చేయొచ్చు. సో దట్ కస్టమర్స్ కెన్ రీచ్ స్పెషలీ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్, వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇదే కాకుండా ఇంకోటి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ చేసే వరకు డీల్స్ బనానా వాళ్ళు ఏంటంటే హెవీ లిఫ్టింగ్ తీసుకుంటారు, చాలా కష్టపడతారు. అండ్ ఆల్సో దర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఫస్ట్ 50 రెస్టారెంట్ ఓనర్స్ కి దే విల్ గెట్ ఎ గ్రోత్ ప్లాన్ ఫ్రీ. 3 నెలల వరకు ఫ్రీ గ్రోత్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. సో అందుకని ఆలస్యం చేయకుండా యూ కెన్ గివ్ ద కస్టమర్స్ అ రీజన్ టు విజిట్ డీల్స్ బనానా .com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యోర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. దట్ ఈస్ డీల్స్ బనానా .com. మీరు వింటున్నారు సురభి డీ2 డ్రాఫ్ట్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు మనకి ఢమరుకం సినిమా నుంచి ఒక పాట. రెడీగా ఉంది.

0: హ్యాపీ ఓనం టు ఆల్ అవర్ మలయాళీ ఫ్రెండ్స్. నాకైతే ఆల్రెడీ మన మలయాళీ ఫ్రెండ్స్ నుంచి పాయసం వచ్చేసింది, అది నేను ఇందాక ఆఫ్ ఎయిర్ లో ఎంజాయ్ కూడా చేశాను. సో హ్యాపీ ఓనం. యూజువల్గా ఏంటంటే ఇది కూడా ఒక యాన్యువల్ హార్వెస్టింగ్ ఫెస్టివల్. మనకి ఇండియాలో అయితే ఈ టైంలో కొంతమంది హార్వెస్టింగ్ ఫెస్టివల్ చేసుకుంటారు, స్పెషలీ ఇస్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ. అండ్ ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అంటే, మనకి ఒకటి హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఆఫ్ కోర్స్, ఇంకోటి మనందరికి తెలుసు కదా మన దశావతారంలో వామన అవతారం. వామన అవతారం బట్ విష్ణుమూర్తి ఏంటంటే వామన అవతారం లాగా వచ్చి మహాబలి, మన రాజు మహాబలి దగ్గర, అండ్ హీ వాజ్ యాక్చువల్లీ వెరీ జనరస్ అండ్ వైజ్ కింగ్. కాకపోతే ఏంటంటే ఆయనకి కొంచెం ఈగో కూడా ఉండేది, అంటే మొత్తం నాకే రావాలి, ఈ ప్లేస్ అంతా నాదే ఉండాలి. అఫ్ కోర్స్ హీ మెయింటైన్డ్ అబ్సల్యూట్ పీస్ అండ్ ఈక్వాలిటీ. కాకపోతే విష్ణుమూర్తి ఏంటంటే వామన అవతారం లాగా వచ్చి ఆయన ట్రిక్ చేస్తారనమాట మహాబలిని. అండ్ దాంతో ఆయన అంటే మూడో పాదం మహాబలి మీద పెట్టేసి ఆయన ఏంటంటే మొత్తం పాతాల్లోకి తీసుకెళ్లిపోతారు. కాకపోతే ఆయన భక్తికి, ఆయన శ్రద్దకి, ఆయన మెచ్చి విష్ణుమూర్తి ఆయనకు ఒక వరం కూడా ఇస్తారు. ఏంటంటే ప్రతి సంవత్సరము యూ కెన్ విజిట్ యువర్ కంట్రీ, యువర్ పీపుల్ అండ్ యువర్ బిలవ్డ్ పీపుల్, ప్రతిసారి వెళ్ళొచ్చు అనేసి. ఆయన రిటర్న్ కి కూడా ఏంటంటే నేను వచ్చారు అనేసి కూడా చాలా మంది ఓణం అనేది సెలబ్రేట్ చేస్తారు, కైండ్ ఆఫ్ లైక్ హోమ్ కమింగ్ లాగా, కింగ్ మహాబలి వచ్చారు హోమ్ కమింగ్ లాగా. సో దేర్ మెనీ రీజన్స్. సో ఎవరైతే మా మలయాళీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ ఓణం. అండ్ ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. ఈ సినిమా మీలో ఎవరికి కాల్ తెలిస్తే కాల్ చేసేసేయండి 8972-636-1966 మా స్టూడియోకి. రేడియో సుర్బి సౌండ్స్ లైక్ హోమ్. మేరీ హోమ్ నుంచి వింటున్నా, బయట నుంచి వింటున్నా, ఇక్కడి నుంచైనా కాల్ చేసేసేట నంబర్ అగే 972-636-1966.
1: తమరి కోసం మీ అయోమయం మేనమావ శ్రీ అబ్బుల్ గారు ఈ చుట్టుపక్కలంతా వేర వెతకుడు. కేక పట్టించిన వారికి పంపర్ బహుమతి, సంప్రదించు నెంబర్లు 998.
2: ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? గాబ్ మీద ఒక టెచ్చానంటే రక్తం కక్కుకుంటూ చేస్తావు నీ అబ్బా.
1: పెద్ద కంచె నువ్వు గోమే కొట్టవా? నీకు ఎలక్కదే, నీకు ఫోన్ చేసి 998. సారీ చెప్పు
2: నీకు
1: ఎలాక్కదే. హలో అబ్బుల్ అంకల్,
2: సారీ సారీ.
1: కోపంలో కూడా ముద్దుగానే ఉన్నావు, అసలు ఎందుకు
2: పారిపోతున్నా?
1: అబ్బుల్ అంకల్ ఫోన్ చేయనా చెప్పు.
2: ఆస్తి లేదు, చాలా బీద వాళ్ళు. మా నాన్న డబ్బు లేక నన్ను మూడో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేసుకున్నాడు.
1: మూడో పెళ్ళ?
2: అవును, వాడి మొదటి పెళ్ళు గన్నేరు కాయలు తిని చచ్చిపోయింది, రెండో పెళ్ళు
1: లేచిపోయింది. పోయిందమ్మా మంచి కాఫీ పడాలి. అవును, నువ్వు పొద్దునుంచి ఏమైనా తిన్నావా? పద ఏమైనా తింటూ మాట్లాడుకున్నా. ఇదిగో నీ అయోమయం అబ్బుల్ గారు వెళ్ళిపోయి చాలా సేపు అయింది, కానీ ఇక నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. పదా రా.
0: ఈ సినిమా మీరు ఎవరికైనా తెలిస్తే కాల్ చేయాల్సిన నెంబర్ 972-636-1966. ఈ లోపల మీకు చెప్పాల్సింది ఇండియా టుడే గురించి. ఇండియా టుడేలో హ్యాపీ అవర్ జరుగుతుంది ప్రతిరోజు 4 నుంచి 8 వరకు. సో అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే. ఇది సౌత్ లేక్ లో ఉంది, అట్ 151 నార్త్ నోలెన్ డ్రైవ్ సౌత్ లేక్. అక్కడ ఏంటంటే మీకు స్నాక్స్, బార్ స్నాక్స్ జస్ట్ ఫర్ $1 కి దొరుకుతాయి, అలాగే డ్రాఫ్ట్ బియర్స్ అయితే $2.99 కి మాత్రమే. సో గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్ అండ్ హ్యాపీ ఈవినింగ్ ఓన్లీ అట్ ఇండియా టుడే. మీరు వింటున్నారు సురభి D2 డ్రాఫ్ట్ ఎం షో విత్ మీ ఆర్జే కల్పన, ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో.

టస్సదియ పాట విన్నారు మీరు, మా ఇంటి బంగారం సినిమా నుంచి. అండ్ ఇందాక నాకు కాలర్స్ కూడా ఆఫర్ కాల్ చేసి చెప్పేస్తారు, సినిమా పేరు శశిరేఖ పరిణయం, తరుణ్ అండ్ జెనీలి అది. అండ్ కాల్ చేసిన వాళ్ళు శ్రీ అండ్ విజయ్. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే 10 సెకండ్స్ గేమ్ ఆడడానికి కాస్త ఆలోచించారు, బట్ మీలో ఎవరైనా జస్ట్ ఫర్ 10 సెకండ్స్ స్పోర్టివ్ గా ఆన్ ఎయిర్ ఆడాలనుకుంటే కాల్ చేసేసండి మా స్టూడియోకి 9726361966. మా స్టూడియో నెంబర్ మీరు వింటున్నారు సుర్వి డిటూ డ్రైవ్ టైమ్ షోలో. మరొక పాట మీ అందరి కోసం, కిల్లర్ కిల్లర్ మూవీనా కాదు కాదు యాక్చువల్లీ కిల్లర్ మూవీనే. ఎస్పీ గారు చిత్ర గారు పాడారు, రాజ్కోటి మ్యూజిక్. ఈ సినిమా పేరు నేను మర్చిపోతున్నాను, మీరెవరికైనా తెలిసే కాల్ చేసి చెప్పేసండి. బట్ పాట మాత్రం

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాల్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Andarki namaskaram, nenu Mani Buppala, mee abhimana sinni pramukhala jeevita visheshalu, vaari sinni prasthananloni ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో, వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

అండ్ వెల్కమ్ బ్యాక్ టు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. మనకు ఆన్సర్ వచ్చేసింది యాక్చువల్లీ ఇందాక శ్రీ గారు అడిగిన పాట అయితే వేశాను, కానీ సినిమా పేరు మర్చిపోయాను. అబ్బా ఏం దెబ్బ పాట వేయమన్నారు, వేశాను. నేను యాక్చువల్లీ కిల్లర్ లో ఇంకొక పాట ఉంది కదా, ఓ రబ్బీ దెబ్బ, ఆ పాట అనుకున్నాను. కానీ ఇప్పుడు శ్రీగారు అడిగింది ఈ సినిమా నుంచే. అండ్ సుధాకర్ చెప్పేశారు హలో బ్రదర్ సినిమా నుంచి ఆ పాట. I hope Shri you enjoyed that song on the airwaves of 107.9 FM HD3 low and inka dana paata vinalanna vinipichalanna Shri ki call chese cheyochu 972-636-1966 ma studio number. And ippudu inkoka paata line up ayundi, ee paata request chesaru maniki Vijaya garu ee paata me request chesaru kada, here we go Mirchi cinema nunchi.

one of the movie where Prabhas was Prabhas. మీరు రోజు వీడియో టూ టైమ్ షో ఇంకా దానికంటే ఎక్కువ చెప్పలేను. మీరు చాలా మందికి అర్థమై ఉంటుంది వాట్ ఐ మెంట్. అండ్ ఇప్పుడు ఒక కామెడీ క్లిపింగ్ వినిపిస్తున్నాను. మీలో ఎవరికైనా సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. నంబర్ 9726361966. మనకి ఇందాక హెలో బ్రదర్ లో శ్రీగారు ఒక పాట వినిన తర్వాత మనకి విజయ్ గారికి ఇంకో పాట వినాలనిపించింది. ఆ నేపథ్యంలోనే కిల్లర్ మూవీలో కూడా ఆ పాట కూడా వినిపించేసేయండి. ఎందుకు ఆ పాట వినాలనిపించింది మీరు చెప్పిన తర్వాత అంటే సరే వినిపిస్తాను, బట్ రైట్ నౌ వినిపిస్తున్నాను ఒక కామెడీ క్లిపింగ్. సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ 9726361966.

0: వన్ వెజిటేబుల్ కట్టర్ ఆన్ టైం డెలివరీ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరు హాస్టల్కి వెళ్ళదా
1: దానికంటే నువ్వే ఫీల్ అవుతున్నావు ఏంట్రా నీ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదిరినట్టుంది పిల్లవరా
2: టెలిబ్రాండ్ డెలివరీ ఆన్లైన్
1: ఏమైంది నాన్నగారు టెలిబ్రాండ్ లో ఎలా ఆర్డర్ చేయాలో అడుగుతున్నారు నాన్నగారు టెలిబ్రాండ్ లో ఎలా ఆర్డర్ చేయాలో అడుగుతున్నారు
3: చిన్ని ఎవరు నాని డిస్కవర్ చేసింది అప్పుడప్పుడే అండ్ డిస్కవర్ చేశాక సంతోషపడిపోయారు ఎందుకు ఏమిటైనా సినిమా చూసిన వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది మీరు కాల్ చేసే లోపల నేను మీకు అందించాల్సిన వార్త ఏంటంటే ఏకల్ విద్యాలయ కథ గురించి డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది దాట్ ఈస్ ఏకల్ విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ప్రజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఓకే దాని గురించి వివరాలు అందించే ముందర లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్ హలో గుడ్ ఈవినింగ్ ఎవరు మాట్లాడుతున్నారు
4: గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సందీప్
3: సందీప్ గారు హ్యాపీ వెనస్డే చెప్పిన సినిమా పేరు మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను
4: నాని సాయి పల్లవి భూమికాంత్ మిడిల్ క్లాస్ అబ్బాయి
3: ఎంసీఏ ఇన్ షార్ట్ దాట్ ఈస్ రైట్ అండ్ సందీప్ గారు మీకు సిస్టర్ ఉన్నారా చెల్లి చెల్లి ఉంది ఓకే అయితే మరి రేపు ఎల్లుండి చాలా మంది రాఖీ పౌర్ణమి చేసుకుంటున్నారు మరి మీ తరఫు నుంచి మీ సిస్టర్ కి మీరు ఏం అందించాలనుకుంటున్నారు గిఫ్ట్ కాకుండా
4: వాళ్ళు ఇప్పుడు నేపాల్ మానస్ సరోవర్ ఉంది కదా
3: ఓ ఓకే
4: ఇప్పుడు హరికేన్ వచ్చి ఇష్యూ అయింది చూసారా కరెక్ట్ గా టూ డేస్ ముందు ఆ ఏరియాస్ నుంచి ముందుకెళ్లారండి ఇప్పుడు ప్రస్తుతం టిబెట్ ఏరియాలో ఉన్నారన్నమాట
3: ఓకే బట్ దే ఆర్ సేఫ్ కదా ఓకే ఓకే దాట్స్ గుడ్ టు నో దాట్స్ గుడ్ టు నో సో ఐ హోప్ వాళ్ళు అక్కడి నుంచి తొందరగా బయటకు వచ్చేసేయాలని అనుకుంటున్నాను ఓకే సందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఎంసీఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి థ్యాంక్ యూ బాయ్ అవును కొంచెం కంగారు భయంగానే ఉంటుంది బికాస్ అక్కడ కొంచెం హరికేన్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ అవన్నీ అవుతున్నాయి ఫ్లడ్డింగ్స్ చాలా అవుతున్నాయి సో బట్ ఐమ్ గ్లాడ్ దట్ సందీప్ గారి సిస్టర్ ఇస్ సేఫ్ అండ్ మీలో ఎవరైనా మీ చెల్లికి చిన్నారి చెల్లికి ఆర్ పెద్దక్కకి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు షేర్ ఆన్ ద ఎయిర్ సో 107.9 FM తప్పకుండా కాల్ చేయొచ్చు 9726361966 ఇందాక చెప్పాను కదా సిస్టర్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే సిస్టర్స్ ఉంటే అదొక గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ అనమాట లైఫ్ లాంగ్ ఫ్రెండ్ సంతోషమైనా బాధైనా ఎప్పుడైనా ఆయన కాల్ చేసేసి ఎనీ టైమ్ ఆఫ్ ద డే కాల్ చేసేసి విషయాలు షేర్ చేసుకుంటారనమాట అండ్ అలాగే మరి బ్రదర్స్ కి లేదని కాదు చాలా మంది బ్రదర్స్ కి కూడా అన్యోన్యత అనుబంధం ఉంటుంది బట్ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అ పర్సంటేజ్ ఆఫ్ ది కంపాషన్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ సిస్టర్స్ మధ్యలో లేకుండా బ్రదర్స్ మధ్యలో అంటే సిస్టర్స్ మధ్యలోనే ఎక్కువ ఉంటుందని చాలా మంది లిసనర్స్ చెప్తున్నారు ఓకే కమింగ్ బ్యాక్ టు ఏకల్ విద్యాలయ మనకి జరగబోతుంది ఆగస్ట్ 28 ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ దగ్గర గార్లెండ్ లో ఉంది అండ్ టు కథక్ రిథమ్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు ఐకానిక్ సాంగ్స్ తో అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ తో అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తో ఒక ఎంచాంటిక్ థియేట్రికల్ ఈవినింగ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు మీరు దానికి పార్టిసిపేట్ చేయాలంటే మీరు టికెట్స్ కొనుక్కోవాలి అట్ tinyurl.com కథక్ పర్ఫార్మెన్స్ 2026 కి ఈ టికెట్ లో విచ్ ఇస్ ఓన్లీ $35 అందులో మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది 8 అండ్ అందులో డిన్నర్ కూడా ఇంక్లూడెడ్ బట్ డిన్నర్ స్టార్ట్స్ ఎట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ ఎట్ 7 PM సో గుర్తుపెట్టుకునే టైమింగ్ ఇట్స్ ఓన్లీ ఫర్ $35 అండ్ దిస్ $35 ఇస్ గోయింగ్ టువర్డ్స్ అ గుడ్ కాస్ ఏకల్ విద్యాలయ వాళ్ళు ఏంటంటే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి సందర్భంగా రూరల్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియాకి వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తారు హెల్త్ కేర్ అందిస్తారు సో వాట్ ఎవర్ యు ఆర్ స్పెండింగ్ ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ అ గుడ్ కాస్ అండ్ ఇప్పుడు మనకి విజయ్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు కదా, కిల్లర్ మూవీ నుంచి ఈ పాట వినిపించేస్తున్నాను మీ అందరికి. హియర్ వి గో.

సిస్టర్ స్పెషల్ గా నేను పాట వినిపించాను కాబట్టి ఆ స్పెషల్ గా ఏంటంటే మనకి నగ్మా గారిది జ్యోతి గారి పాట కూడా వినిపించమన్నారు. సో నెక్స్ట్ పాట జ్యోతి గారిది లైన్అప్ చేస్తాను, బట్ దానికంటే ముందర ఒక కామెడీ క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. ఈ సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసి 8972 636 1966 కి. హియర్ వి గో.

0: ఈ అమ్మాయి ఎవరు?
1: మా మావయ్య కూతురా, మొన్న మధ్య హైదరాబాద్ వచ్చింది.
0: చార్మినారు, సలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్ అన్ని చూసేసారండి?
1: తను చదువుకోవడానికి వచ్చింది, మా కాలేజ్ లో జాయిన్ అయింది.
0: ఏ గ్రూప్?
1: మా గ్రూప్.
0: ఈ అమ్మాయి మోగుదా?
1: ఏ,
0: మరి అన్నిటికి నువ్వే మాట్లాడుతున్నావు ఏంటి?
1: నేను కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడను.
0: మాట్లాడొద్దండి, ఓకిరి ఏదో తిరిగే ఏరియా ఇది, మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వదరా సుబోధ్, నైస్ మీటింగ్ యూ.
1: నేను కొత్త వాళ్ళకి షేకింగ్ కూడా ఇవ్వను.
0: ఇవ్వద్దండి, ఇలా చేయిస్తే అలా ముగ్గులోకి లాగేస్తారు. బాయ్. వదరా, బాయ్ గాయ్స్.
1: ఏంటి గీత, తను మన ఫ్రెండేనే. మొన్న షాపింగ్ మాల్ లో నచ్చి లాగాడనని వీడే.
0: నవ్వు చూడు, స్కిన్ గ్లో చూడు, కళ్ళు స్పార్కిల్ అవుతుందిరా నీకు. చిక్కుచిక్కుని ఇది వాడితే వస్తుందా?
2: అది వాడితే మంట వస్తుంది, స్పార్క్ రాదు. ఇది మామిడికాయ ఒక్కడు పచ్చ. నువ్వు ఆ మెలికెళ్ళి తిరగడం ఆపి వెళ్ళమ్మా, ఒక్కేస్తాడు. నీకేమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను.
0: పదిలో ఒకటి తీస్తే
2: 9 లక్షలు నేను చెప్పను.
0: చెప్పలేవు.
3: ఈ విజయం నా ఒక్కరిది కాదమ్మా, మనందరిది.
1: ఏంటి అంకుల్, ప్రమోషన్ వచ్చిందా?
3: ప్రమోషన్ కాదమ్మా, ఇండియా కప్ వచ్చింది.
1: అవును, మరి ఈ విజయం నా ఒక్కరిది కాదంటున్నారేంటి?
3: అవునమ్మా, నేనెంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్, వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టొస్తా, కొడితే కొట్టాలిరా.
1: ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి?
4: ఏం చెప్పమంటావు తల్లి, ఈయన పిచ్చికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు, ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి ఉండి పెట్టలేక నా చేతి పడిపోవడం.
5: నిన్న మన వాళ్ళు బలే ఇరవేశారు సార్.
6: అప్పుడప్పుడు చాగంటి గారు అన్నారు, మామూలుగా ఇంటికి ఎవరింటికన్నా రావాలి అని అంటే వాళ్ళు చక్కగా ఆప్యాయతగా పిలిస్తే రావాలనిపిస్తుంది, చక్కగా వాళ్ళు పెట్టింది తినాలనిపిస్తుంది. అంతేగాని ప్రతిసారి ఎవరో ఒకళ్ళని పిలుస్తారు, నేను నన్ను వండ పెట్టమంటారు, వండి పెడతా ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది అలా అనుకుంటే వాళ్ళ ఇంటికి రావాలని కూడా అనిపించదు. అలా ఈ సినిమాలో హేమ గారు విసుక్కుంటున్నారు, ఎవరిని పడితే వాళ్ళని పిలుస్తుంటారు, నన్నేమో వండి పెట్టమంటుంటారు అనేసి. ఏ సినిమా తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి మా నంబర్ 9726361966 కి. అలాగే ఈ కామెడీ క్లిప్పింగ్ తో పాటు నవ్వుకోవడానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించకుండా ఇప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కి సంప్రదించవచ్చు అట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి. వాళ్ళు జస్ట్ ఫర్ $29 కి కంప్లీట్ హెల్త్ ఏంటంటే స్కానింగ్ చేశారనమాట, మీ డెంటల్ ఎగ్జామ్స్ కానీ ఎక్స్రే కానీ వాళ్ళు తీసుకుంటారు. సో ఈ స్పెషల్ ఆఫర్ని మిస్ అవ్వకుండా కాల్ టుడే అట్ 9724845400 లేదా విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్ కి. ఓనం స్పెషల్ కింద మనకి ప్రవీణ్ గారు ఒక ఏదైనా మలయాళం పాట వినిపించమన్నారు. సో ఈ పాట ప్రేమ మూవీ నుంచి వినిపిస్తున్నాను మీ అందరి కోసం. Happy Onam to all our Malayali friends.

బ్యూటిఫుల్ పాట విన్నారు విజయ్ యేసుదాస్ వాయిస్ లో. ఇందులో ఆయన సాయి పల్లవి, తో పాటు నివీన్ పాలే ఉన్నారు. అండ్ సినిమా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేశారు నాగ చైతన్య తోటి. అండ్ మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. ఇవాళ గేమ్ కొంచెం బండి కొంచెం స్లో అయిపోయింది. మన లిసనర్స్ ఆఫ్ ఎయిర్ గేమ్ ఆడుతానంటున్నారు. బట్ ఆఫ్ ఎయిర్ అఫ్ కోర్స్ నేను ఆఫ్ ఎయిర్ ఆడుతున్నాను, బట్ ఆన్ ఎయిర్ ఆడితే ఏంటంటే మిగతా లిసనర్స్ కి కూడా కాస్త స్ఫూర్తి హుషారు వస్తుంది టు పార్టిసిపేట్. 10 seconds గేమ్ మాత్రమే. ఇందులో ఏంటంటే ఇండియాలో మన సిటీస్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ సిటీస్ మొదలయ్యేటివి ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ గుడ అని చెప్పాం కదా, సో చాలా మంది కాలేజెస్ చెప్పారు దోమల్గూడ మిర్యాలగూడ ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే రామ్, రామ్ తో స్టార్ట్ అయ్యి ఊర్లు చెప్పాలి మీరు. అండ్ బ్రేక్ కి అటుపక్క నేను మిమ్మల్ని ఆన్ఎయిర్ తీసుకుంటాను. రామ్ తో స్టార్ట్ అయ్యే ఊర్ల పేరు, దట్స్ ప్రిఫిక్స్. అండ్ ఒకటి మాత్రం చెప్తాను, రాంపూర్. ఓకే, 9726361966. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను నెక్స్ట్ సెగ్మెంట్ లోకి. స్టే ట్యూన్డ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistondi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survey mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
5: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: స్వాగతం సుస్వాగతం మరొక ఎపిసోడ్ కి. మీరు వింటున్నారు సుర్వి డి టు డ్రాంతం షో విత్ మీ ఆర్జే కేజీఎఫ్ కల్పన. స్టూడియోలో ఇప్పుడు 6:04 అని ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము అక్క చెల్లి లేదంటే సిస్టర్స్ బంధం అనుబంధం గురించి. సిస్టర్స్ లవ్ జనరల్ గా కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటుందన్నమాట. మనం ఏ టైంలో వాళ్ళకి కాల్ చేసినా, చిన్న డిసిషన్స్ బిగ్ డిసిషన్స్ లైఫ్ లో చేంజెస్ వచ్చినా, ఒక హార్డ్ టైమ్స్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి అన్ని మనం లెట్ గో చేసి పంచుకుంటుంటాం. వాళ్ళు హానెస్ట్ ఒపీనియన్ మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు, జడ్జ్మెంట్స్ ఉండవు. అండ్ ఏ విషయమైనా చిన్ననాటివి పక్కువి, కామెడీ, నవ్వు, ఏడుపు, అన్ని మెమరీస్ వాళ్ళతో మనం పంచుకుంటాం. ఒక సేఫ్ కంఫర్ట్ జోన్, దగ్గరలో ఉన్నా దూరం ఉన్నా సిస్టర్స్ లవ్ ఇస్ అంత స్పెషల్ అనమాట. అది అక్క చెల్లెలైనా కానీ, తమ్ముళ్ళు అన్నలైనా కానీ. అండ్ ఇంకోటి ఏమంటారంటే, చాలా మంది మామూలుగా పెళ్లికి ముందర అబ్బాయిలు చాలా క్లోజ్ గా ఉంటారు, పెళ్లిన తర్వాత అమ్మాయిలు చాలా క్లోజ్ గా ఉంటారు అనేసి. అది ఎంత నిజమో నాకు తెలియదు కానీ బట్ అలా అంటారు. బట్ ఎస్, ఈ సిస్టర్స్ లవ్ గురించి, సిస్టర్స్ అనుబంధం గురించి మీలో ఎవరైనా షేర్ చేయాలనుకుంటే ఐఎమ్ ఆల్ యువర్ లిసన్. 972-636-1966 కి. అయితే మనము రామ్ అనే పేరు మీద ప్రిఫిక్స్ తోటి ఏదైనా ఊరు పేరు స్టార్ట్ అయితే అది మీకు తెలిస్తే 10 సెకండ్స్ లో చెప్పగలిగితే కాల్ చేసేసేయండి అట్ 972-636-1966 కి. ఒకటైతే నేనే చెప్పాను, రాంపూర్ అనేది ఒకటి ఉంది. ఇంకా ఎన్ని పేర్లతోటి ఊర్ల పేరు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. లెట్స్ సీ ఈ కాలర్ ఏం చెప్పబోతున్నారు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, మీరు అనేది మీ పేరు?
1: నా పేరు రవిశేఖర్ అండి. మీరు రామ్ తో స్టార్ట్ అయ్యే పేర్లు అడిగినట్టున్నారు కదా.
0: ఎస్ ఎస్ ఎస్, చెప్పండి ఎన్ని పేర్లు మీకు గుర్తుందో, గుర్తున్నాయో చూద్దాం.
1: రామగుండం అండి.
0: ఓకే, ఒకటి మీరు 10 సెకండ్స్ లో చెప్పాలి. ఓకే, మీ టైమర్ ఆన్ చేయలేదు కానీ మీకు కొంచెం టైం ఎక్స్ట్రా వచ్చినట్టు, సో చెప్పండి 10 సెకండ్స్ లో ఇంకెన్ని ఎన్ని పేర్లు చెప్పగలరు?
1: అట్లయితే కష్టం అండి.
0: ఓకే, గివ్ ఇట్ ట్రై.
1: రామంతపూర్, రామగుండం, రామన్నపేట,
0: అంతే. టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ అండి రవి గారు, థ్యాంక్ యూ. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్. అయితే గుడ్ ఈవినింగ్ రేడియో సూర్పి, మీరు ఆనేర్ ఉన్నారు, మీ పేరు?
2: హాయ్ కల్పన గారు, మల్లేష్ గౌర్ నా పేరు.
0: మల్లేష్ గారు ఎలా ఉన్నారండి, ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, చెప్పండి మీరేం చెప్పబోతున్నారు.
2: రామచంద్రపూర్.
0: ఒక నిమిషం టైమర్ ఆన్ చేసేసాను, మీరు 10 సెకండ్స్ లో చెప్పాలన్నమాట ఇది. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, గో హెడ్.
2: రామచంద్రపూర్.
0: 10 సెకండ్స్ లో ఎన్ని చెప్పగలిగితే అని చెప్పాలి. అంతే అయిపోయింది, టైం అయిపోయింది. ఒక చెప్పారు లేదు, 10 సెకండ్స్ లో ఎన్ని చెప్పగలిగితే అని చెప్పాలి, బట్ టైం అయిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మల్లేష్ గారు. ఓకే, ఆన్సర్ మనకి 10 సెకండ్స్ లో చెప్పాలి. అయితే పిల్లలకి ఇప్పుడు క్వశ్చన్. పిల్లలు మామూలుగా ఇక్కడ యుఎస్ లో ఊర్లు విల్ తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లూయిస్ విల్ అని అంటాం కదా, అలా విల్ తో స్టార్ట్ అయ్యే, విఐఎల్ఎల్ఈ విల్ తో స్టార్ట్ అయ్యే పేర్లు ఎన్ని ఉన్నాయో. బట్ రిమెంబర్ యూ హ్యావ్ టు సే దట్ ఇన్ 10 సెకండ్స్ యాజ్ మెనీ సిటీస్ యాజ్ పాసిబుల్. లూయిస్ విల్ ఒకటి నేనే చెప్పేశాను, బట్ ఇంకా మీలో మీకు ఎవరికైనా గుర్తుంటే పిల్లలతో కాల్ చేయించండి, ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ కమింగ్ ఆన్ ఎయిర్. 972-636-1966 మా స్టూడియో నంబర్. అండ్ ఇప్పుడు మనం పెళ్లి సందర్శన మనిషికి అక్క చెల్లి పాట ఒకటి వినేసేద్దాం.

0: పెళ్లి సందర్ సినిమా నుంచి మీరు విన్నారు ఈ పాట. హలో, యువర్ ఆన్ ఎయిర్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ రేడియో వాల్యూమ్ తగ్గించుకోండి.
1: మై నేమ్ ఇస్ శ్రీవాంత్.
0: శ్రీవాంత్,
1: yeah,
0: okay, that's a beautiful name. And how old are you and how are you doing, by the way?
1: I'm doing good. I'm 13 years old.
0: 13 years old. And are you ready to give me the names of the city that ends with ville in 10 seconds, dear?
1: Sure.
0: Okay, your time starts now. Go ahead.
1: Nashville, Jacksonville, Knoxville, Huntsville, Greenville, Fayetteville, Clarksville, Brownsville.
0: And that's it. Your time's up. 10 seconds are done. You have given me 1, 2, 3, 4, 5, 6, 7 names. Awesome. Wonderful, dear. Have a wonderful time. Thank you for calling.
1: Okay.
0: So, Will Nichi Anni Perlu Nanmata Maniki. Will Rastaremo Kvelte Telidu. But ippudu next question ain't and Tan. T-O-N Tan Nuchikoda Koni City names end out. Ala. మీలో ఎవరికైనా తెలిస్తే 10 సెకండ్స్ లో చెప్పగలిగితే కాల్ చేసేసండి 972-636-1966 మా స్టూడియో నంబర్. నౌ ఇంకొక పాట వినేసేద్దాం.

టన్ నుంచి స్టార్ట్ అయ్యే ఊర్లు, టన్ నుంచి ఎండ్ అయ్యే ఊర్ల పేరు. ఒకటైతే నేను మీకు అందిస్తాను బ్లూమింగ్టన్, బ్లూమింగ్టన్ ఎండ్ అవుతుంది టన్ తోటి. అలా ఎన్ని సిటీ పేర్లు మీకు తెలిస్తే 10 సెకండ్స్ లో చెప్పగలిగితే అది మీరు ఆన్ ఇయర్ వచ్చి ఆఫర్ కాదు. ఇందాక ఆఫర్ కొంతమంది ట్రై చేశారు, ఆఫర్ చెప్తామండి అని అంటే నో, దిస్ గేమ్ ఇస్ ఫర్ ఆన్ ఇయర్. అందుకని ఆన్ ఇయర్ వచ్చి టన్ తో ఎండ్ అయ్యే సిటీ పేర్లు చెప్పగలిగితే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966. ఈ లోపల అంతకు ముందర నేను ఒక క్లిప్పింగ్ వినిపించాను, ఆన్సర్ ఫైనలీ వచ్చింది. యాక్చువల్లీ మర్చిపోయారేమో అనుకున్నాను, అలా మీరు కొంచెం టైం తీసుకుని నేను కూడా మర్చిపోతాను. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి సిద్ధార్థ్ అండ్ తమన్నా యాక్ట్ చేసిన మూవీ, అందులో హేమ అండ్ బ్రహ్మానందం గారి క్లిప్పింగ్ కూడా ఉండింది ఆ క్లిప్పింగ్ లో. సో ఆ సినిమా నుంచి విన్నారు. అండ్ ఆన్సర్ చెప్పిన వారు ఏంటంటే మనకి సుదీప్ గారు, సుదీప్ గారు కాల్ చేసి చెప్పారు. సుదీప్ గారు మరొకసారి మీరు ఆన్ ఎయిర్ వచ్చి ఒకవేళ టన్ నుంచి ఎండ్ అయ్యే సిటీ పేర్లు చెప్పాలనుకుంటే కాల్ చేసేసేయండి 9726361966. ఇది ఎవరైనా కాల్ చేయొచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కాల్ చేయొచ్చు, బట్ పిల్లలు కాల్ చేస్తే ఇంకా ముద్దుగా ఉంటుంది. సో కిడ్స్, దిస్ ఇస్ ఫర్ యూ, సిటీస్ దట్ ఎండ్ విత్ టిఓఎన్ టన్ లైక్ బ్లూమింగ్టన్ 9726361966 మా స్టూడియో నెంబర్. అండ్ ఐ వాంట్ టెల్ యూ అబౌట్ గణేష్ చతుర్థి మహాప్రసాదం గురించి. గణేష్ చతుర్థి bring home bappa's favorite sweet, delicious freshly made moti chur laddus fresh from Rajra's kitchen. They are offering mahaprasadam in 5-pound and 11-pound quantities. And adhe kaakunda you can also order freshly made modak, kaju katli and other festive sweets. To place your order at Rajra's Kitchen, call them at 972-878-7999. Again, 972-878-7999. Or there's another number also, which is 469-360-1556.

0: చెప్పాలి ఇంకా చెప్పడానికి షన్యూ వచ్చేసాడు, హూస్ జస్ట్ 9 ఇయర్స్ ఓల్డ్. హాయ్ షన్యూ, హ్యాపీ వెనస్డే, ఎలా ఉన్నావు? ఓకే, ఐఎమ్ డూయింగ్ గుడ్ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. హౌ ఇస్ ఇట్ గోయింగ్, హౌస్ ద స్కూల్ సో ఫార్?
1: It's
0: good. You're enjoying it with your friends?
1: Yeah.
0: So do you like going to school because of the friends or because you want to do your homework and finish it? Which is the best part?
1: Both of them.
0: Both of them? Okay. I love that answer, Shanyu. Okay. So you said you are ready to give the city names that end with T-O-N, ton, in 10 seconds, right?
1: Yeah.
0: Okay. So your time starts now. Go ahead.
1: Arlington, Trenton, Everton, Arlington, Appleton, Arlington.
0: Okay. Time aipoyindi, sweetheart. You gave me 5 names. That is lovely. Arlington, Appleton. I only were able to capture 2 of them. What were the other 3?
1: Trenton, Everton, and Denton.
0: Yes, that is right. That's right. 6. Awesome, Shanyu. That's lovely. Have you ever realized that actually you've discovered that, yeah, okay, India lo kuda city names ala, there are ways to have a prefix and suffix before the city name. And similarly, ikkada kuda, US lo kuda, we have city names ending with this prefix and suffix, whether it's will or ton or something. Thank you so much, Kanna. Have a wonderful time.
1: Bye.
0: Bye. And that was just 9 years old. Sweetheart, chala cute ga sweet ga matladadu. Alage chinna chinna silly games, funny games unnai na daggara. So ippudu meelo evaraina actually break daggarlo unnam kabatti break atupak adugutanu adeyunte ned endukante meerandaru chaala aalochinchi call chestunnaru. Fir bhi okay chalta hai, 10 seconds lo cheppalanante chakachaka cheppalante koncham aalochinchali kada. ఎనివే, ఒక పాట వినేసి బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. అండ్ దెన్ ఆ తర్వాత ఐ విల్ టెల్ యూ ఇంకా ఏ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ తో కొన్ని సిటీ నేమ్స్ మీరు చెప్పగలరు, చెప్పొచ్చు అనేది. ఓకే, ఈ పాట ఎంజాయ్ చేసేద్దాం ఈ లోపల. అండ్ దెన్ బ్రేక్ టైం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్.
4: టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్,
4: టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్, ఇంప్లాంట్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. Checkups, implants and affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. Bro, ee message pad. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: మళ్ళీ
5: చూసి మేనిఫెస్ట్ అవటానికి
0: స్టాప్ లైన్ 34 ఫారెస్ట్ లేన్, డాలస్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. మళ్ళీ చూసి మేనిఫెస్ట్ అవటానికి
0: స్టాప్ లైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదించండి. పండిత్ రామ్ తులసి.
5: 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: మళ్ళీ
5: చూసి మేనిఫెస్ట్ అవటానికి
0: స్టాప్ లైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదించండి. పండిత్ రామ్ తులసి 97b.com అండ్ ఫర్ జాబ్ అట.
5: మళ్ళీ చూసి మేనిఫెస్ట్ అవటానికి
0: స్టాప్ లైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదించండి. పండిత్ రామ్ తులసి 97b.com.
8: అందరికీ నమస్కారం, నేను
5: మళ్ళీ చూసి మేనిఫెస్ట్ అవటానికి
0: స్టాప్ లైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదించండి. పండిత్ రామ్ తులసి 97b.com.
8: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ ప్రస్థానంలోని
0: మళ్ళీ చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ లైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదించండి. పండిత్ రామ్ తులసి 97b.com.
8: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ ప్రస్థానంలోని బ్యాంక్ వర్కర్
0: చవటానికి స్టాప్ లైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదించండి. పండిత్ రామ్ తులసి 97b.com.
8: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ ప్రస్థానంలోని బ్యాంక్ వర్క్ కార్యక్రమంతో మేము కరం ఉదయం 10 గంటలు నడుస్తున్నవి. మనస్ లైక్ హోమ్.
9: ఈ రోజు గ్రోసరీ డే, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్. మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
11: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
12: ఓయ్, బిర్యానీ తింటావా?
13: మర్చిపోయావా?
1: I'm on a diet. Salad.
2: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
1: Inti rendu order chestunava?
2: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus, vala special live 100 biryani to double kamita free.
1: Sharing is caring. Dilusa?
2: M&M 1900 Marketplace Boulevard, Irving.

సురభి డిటూర్ కి వన్ మోర్ టైం స్వాగతం. సుస్వాగతం. మీరు వింటున్నారు సురభి డిటూర్ డ్రాఫ్టమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే వస్తాను నేను ఆన్ ద ఎయిర్ వేవ్స్ 107.9 ఎఫ్ఎం HD3. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. ఈ సెగ్మెంట్ లో పాటలు ఆటలు మాటలు కంటిన్యూ చేసే ముందర లెట్ మీ థ్యాంక్ అవర్ స్పాన్సర్స్ ఇండియా టుడే అట్ సౌత్ లేక్ అండ్ దే ఆర్ డూయింగ్ హ్యాపీ అవర్ ఎవ్రీ డే ఫ్రమ్ 4 to 7 PM. డీల్స్ Dallas Miles Dental and Orthodontics is located in Dallas and they are offering dental exam and x-ray just for $29. And then we have Ganesh Chaturthi Mahaprasadam offering by Rajula's Kitchen. They are offering Mahaprasadam along with Motichur Laddus, Kaju Katli, Modak, everything. You can call them at 972-878-7999 or 469-360-1556. Then we have Ekal Vidyalay Kathak performance that's going to happen this Friday, August 28th at Granville Arts Center, Garland Daga Jargabotundi. Tickets just $35 ke maatra mein. Idemo dinner kuda included at $35 and program begins at 7 PM. Vivral Kavalante. Call them, reach them at tinyurl.com/Kathak Performance 2026. And then we have dealsbanana.com for restaurant owners to speed up your walk-ins and slow hours. Ni speed up cheyadaniki with a wonderful deals. So this is a better chance, wonderful chance to become a partner and turning your offers into more walk-ins. Deen Kennedy, if you reach out to them, first 50 customers will receive growth plan free for 3 months. And last but not least, wherever life takes you, take home with you. Radio Surbhi sounds like home. And download our app Radio Surbhi on your smart device, whether it's iOS or Android. Alaithe meeru eppudaina ekkane charama paatalu vinochu vinipichochu. Then you can also listen to us on www.radiosurbhi.com or frequency 107.9 FM HD3. Do not forget to follow us on Instagram, Facebook and YouTube. ఇవాళ సిస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం, సిస్టర్స్ లవ్ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ మధ్యలోని అన్యోన్యత గురించి. అండ్ రేపు అండ్ ఎల్లుండి కొంతమంది సెలబ్రేట్ చేయబోతున్నారు రాఖీ పౌర్ణమి. సో మీ అందరికీ అడ్వాన్స్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు మా లిసనర్స్ ఏంటంటే, నేను చెప్పే పేరుతోటి ఏ సిటీస్ ఎండ్ అవుతాయి ఇండియాలో ఆలోచించి 10 సెకండ్స్ లో చెప్పాలన్నమాట. పేట నుంచి అండ్ ఆ పేట ర్యాప్ పాట కూడా వినిపించేసాను. కానీ దానికంటే ముందర ఇంకొక క్లిప్పింగ్ ఉందండి, అది మీరు వినాలి. యాక్చువల్లీ ఆ క్లిప్పింగ్ కాసేపు తర్వాత వినిపించేసాను. ఒక పాట ఎంజాయ్ చేసేద్దాము. ఆ పాట ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ క్లిప్పింగ్ అండ్ పేట ర్యాప్ పాట వినేసేద్దాం.

0: శ్వేతామోహన్ ఎంత మెలోడియస్ గా పాడింది పాట. ఈ పాట ఇంకా పూర్తిగా రాలేదు బికాస్ శ్వేతామోహన్ తో పాటు అజయ్ గోగవాలి కూడా పాడారనమాట. అండ్ ఆ పాట ఎప్పుడు కంప్లీట్ గా రిలీజ్ అవుతుందో తెలియదు, బట్ ఈ కాస్త చిన్న పాట మాత్రం మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాము. సినిమా మాత్రం సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది వచ్చే నెల. అండ్ ఇప్పుడు మీకు కామెడీ క్లిపింగ్ వినిపించేస్తున్నాను. సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయండి 972-636-1966 కి.
1: బాబు, మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా?
2: అవునండి అయ్యా.
1: పాప ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు.
2: మహారాజు ధర్మప్రభువును.
3: ఎంత మంచివాడు, ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావు పీడ అదిరించుకోవాలి.
4: ఏమండి
1: అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు?
4: అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా?
1: బానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు? ఈ కథ ఏమలుపు తిరుగుతుందో ఏమిటో.
4: పిల్లలేనండి, మన అబ్బాయి గోపియ్యడి.
1: మన అబ్బాయి గోపియ్య? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు.
4: అమ్మాయి శాంతేది
1: అంత. అది దాని స్నేహితురాళ్ళు శూర్పణక, పూతన, పుళక్కి, వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకుని టిక్కింటికి వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి?
4: అదేమిటండి, ఇంకా మీ చిలుకతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల పారిని.
0: హాయ్, గుడ్ ఈవినింగ్, రేడియో సూర్పు ఎవరు మాట్లాడుతున్నారు? సినిమా పేరు తెలుసా మీకు? అంతే కదా, చెప్పండి అండి మీ పేరు. మీ పేరు?
5: నా పేరు శ్రీనివాస్ అండి.
0: సో శ్రీనివాస్ గారు, కోట శ్రీనివాస్ గారు సినిమా పేరు చెప్పబోతున్నారు అయితే ఏమిటది? మీరు అడుగుతున్నారా, నన్ను చెప్తున్నారు? బికాస్ మీరు హై క్వశ్చన్ దాట్ ఈస్ రాయ్ శ్రీనివాస్ గారు, కోట శ్రీనివాస్ గారితో పాటు శ్రీలక్ష్మి అండ్ బ్రహ్మానందం కూడా ఉన్నారు. అయితే శ్రీనివాస్ గారు, మీరు పేట పేరుతో ఎండ్ అయ్యే సిటీ పేర్లు చెప్పగలరా ఇండియాలో?
5: కొత్తపేట.
0: మీరు అదే జెట్ స్పీడ్ లో ఏంటంటే ఫ్లైట్ మా టైం కంటే కూడా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాను. ఇంకా టైం ఆనే చేయలేదు, మీరు చెప్పేస్తున్నా చక్క చక్క చక్క. సో వండర్ఫుల్ శ్రీనివాస్ గారు, వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ఇలా పేట గురించి ఇన్ని పేర్లు చక్క చక్క చక్క చక్క చెప్పేశారు కాబట్టి ఒక పీటర్ రాప్ పాట వినేసేద్దాం. మన ప్రభుదేవ, అదే మన నగ్మా గారి సినిమా నుంచి పాట పీటర్ రాప్.
6: Bob Clearmountain mixed with attitude, funky drums from hell.
7: Mala peta, nado peta, peru rap.

0: సినిమా నుంచి విన్నారు ఈ పాట. మీరు ఆయన పాట రిక్వెస్ట్ చేశారు మనకి రేఖా గారు. కోపంగా ఉన్నా కూడా అక్క చెల్లెలుంటే ఆ కోపం తస్ మని మాయమైపోతుంది. సో సిస్టర్స్ డే యాక్చువల్లీ ఇవాళ కాదనుకోండి, ఇట్ వాజ్ ఆగస్ట్ 2nd లో ఉండింది. కానీ రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా మనం మాట్లాడుకున్నాం సిస్టర్స్ డే గురించి. అండ్ కొంతమంది ఆఫ్ ఎయిర్ షేర్ చేశారు ఎంత చక్కగా ఉంటుంది అక్క చెల్లెలుంటే అన్న తమ్ముళ్ళుంటే, ఏ విషయమైనా ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు వాళ్లతోటి. ఒక తెలియని ఒక అనుభూతి ఉంటుంది కదా, ఒక సందర్భం అంటే ఒక కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటుంది వాళ్ల మధ్యలో. అండ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, జడ్జ్మెంట్స్ ఉండవు, చిన్ననాటి జ్ఞాపకాలు మాట్లాడుకోవచ్చు, ఏ విషయమైనా ఇంకో పక్క వాళ్ళు చేశారు వాళ్ళు చేశారు, ఓవరాల్ ఒక కంఫర్ట్ జోన్ సేఫ్ జోన్ అనమాట ఏమైనా మాట్లాడుకోవచ్చు అనమాట. సో అలా రేపు లేదా ఎల్లుండి ఎప్పుడు మీరు సెలబ్రేట్ చేసిన రాఖీ పౌర్ణమి, మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఇంకాసేపు ఉండను అనుకోండి, పాటలు ఉన్నాయి ఇంకా ప్లే చేసేటివి. అండ్ అది కూడా రిక్వెస్ట్ సాంగ్ మరి వచ్చింది మనకి. సో ఈ రిక్వెస్ట్ సాంగ్ ఆదిత్య ప్లే చేయమన్నారు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం అంటే ఈ పాట. సో హీ వాంట్ డెడికేట్ దిస్ సాంగ్ టు హిస్ మామ్ పల్సర్ బైక్.
1: ఆ గాజువాగ కండక్టర్ సాంగ్.

ఎవరికి మనసిచ్చినా ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేసినా ఒకవేళ ప్రయాణం చక్కగా సాగుతూ ఉంటే బానే ఉంటుంది. బట్ ఒకవేళ ఏదన్నా మధ్యలో పాట్ హోల్స్ హిక్అప్స్ వస్తే డోంట్ బ్లేమ్ దెమ్, డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఇట్ హ్యాపెన్స్. జస్ట్ గో అండ్ ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. మూవ్ ఆన్, లెట్ గో, వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఎందుకంటే ప్రతిసారి లైఫ్ లో ఒకటేసారి రెడ్ కార్పెట్ అలాంటి కష్టం కదా. హైస్ అండ్ లోస్, లెఫ్ట్ అండ్ రైట్, మంచి చెడు జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఎవరికి మనసు ఇచ్చినా అలా చక్కగా జరగకపోతే పల్సర్ బైక్ ఎక్కేసి వెళ్ళిపోండి అండ్ ఎంజాయ్ చేయండి మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. మీరు వింటున్న సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను ఆన్ ద ఏరియా 107.9 ఎఫ్ఎం లో. ఇంకా ఏదైనా పాటలు మీరు వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి 972-636-1966 మా స్టూడియో నంబర్. ఇంకొక పాట రెడీగా ఉంది మీ అందరి కోసం ఫ్రమ్ జెంటిల్మెన్.

0: ఎలాంటి అలజడులున్నా లైఫ్ లో ఒక చెల్లి ఒక అక్క మనతో పాటుంటే అసలు అలజడులు ఇవన్నీ కూల్ గా కామ్ అయిపోతాయి అన్నమాట. జెంటల్ గా, జెంటల్మెన్ లా కాకపోయినా జెంటల్ గా అలా రిజాల్వ్ అయిపోతాయి. సో సిస్టర్స్ ఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట, దట్ యు కెనాట్ గెట్ రిడ్ ఆఫ్. మనం ఏమి చేసినా ఎలా ఉన్నా మనకు ఒక ధైర్యం, ఒక ధీమ వాళ్ళు మనతోనే ఉంటారు, మనం జడ్జ్ చేయరు అనేసి. దే ఆర్ జస్ట్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇంకో చెప్పాలంటే సిస్టర్స్ ఎలా అంటే, మన చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి కదా, అవి ఎప్పటికీ మర్చిపోనివ్వరు. ఏ నువ్వు అప్పుడు ఇది చేసావు కదా, అప్పుడు అది చేసావు కదా అనేసి. సో ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరు సిస్టర్స్ కి, అందరు బ్రదర్స్ కి హ్యాపీ హ్యాపీ రాఖీ పౌర్ణమి. చక్కగా ఎంజాయ్ చేయండి. మీ సిస్టర్స్ కి, మీ బ్రదర్స్ కి అలా ఏంటంటే గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వలేకపోయినా ఒక ధైర్యం, ఒక ధీమ, ఒక కంఫర్ట్ అనేది ఇచ్చుకోండి అన్నమాట. సో మీ అందరికీ సెలవు తీసుకోబోతున్నాను. దిస్ ఇస్ కల్పన, మళ్ళీ కలుద్దాము. అండ్ యూ ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. ఈ హాట్ హాట్ వెదర్ లో చక్కగా కూల్ కూల్ గా పాటలతో ఎంజాయ్ చేయండి. మా రేడియో సురభి ఎలాగో ఉంది కదా కూల్ కూల్ పాటలు వినిపించడానికి. అండ్ స్టే సేఫ్, స్టే ట్యూన్ టు 107.9 FM HD3. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
1: కుంచిత పదం, నువ్వు ఇక్కడే ఐదారు దగ్గర పనిచేస్తున్నావా? వెళ్లి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా?
2: నేను కుంచిత పాదన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, పాపం వచ్చిందంటే సంవత్సరానికి 42 లక్షలు చెప్పిన అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. మీ సందేహమైంది?
1: అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదం గారు కదూ. సేమ్ అదే అవధం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవేషలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు.
2: వద్దు, ఇంకా పెద్దల్ని మీరు మీరు చూసుకోండి. ఆ పెద్ద గోడ మధ్య
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 7 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్